ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 21వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ఉదయం ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కాస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత రెవరెండ్.

0: Alugia.
1: రూపుడైన యేసు ప్రభుని శుభనామములో శ్రోతలకు శుభాభివందనములు. ఈనాటి ధ్యానంలో దీవెన అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీవించబడాలనే ఆశ మానవునికి బహుబలంగా ఉంటుంది. ఈ లోకంలో మానవుడు మానవుడిని దీవిస్తాడు, పెద్దలు చిన్నలను దీవిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను దీవిస్తారు, గురువులు శిష్యులను దీవిస్తారు. అన్ని దీవెనల పరమార్థం ఒక్కటే, దీవించబడిన వారు అభివృద్ధి పొందాలి, ఆ అభివృద్ధి ఫలభరితంగా ఉండాలి. అయితే మానవుని దీవెనల పరిధి పరిమితమైనది, దేవుని దీవెనల పరిధి అపరిమితమైనది. దేవుడు ఎలా దీవిస్తాడో పవిత్ర బైబిలు గ్రంథంలో తెలియజేయబడిన విషయాలను ఒకసారి గమనించండి. దేవుడు ఏర్పరచుకున్న ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషే భక్తుడు ఇలా అంటాడు, నీవు నీ దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడు భూమి మీద నిన్ను హెచ్చించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపించును అని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మోషే ఇస్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. దీవించబడాలంటే మొదటగా ఒక షరతుకు లోబడాలి. అదేంటంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. వినడం అంటే ఏదో పురాణ కాలక్షేపంలా కాకుండా హృదయమనే పలకల మీద దేవుని ఆజ్ఞలను చెక్కుకోవాలి. నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొనిన ఎడలను, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడలను నీవు బ్రతుకుదువు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అని సామెతల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో దేవుని మాటలు తెలియజేయబడ్డాయి. దీవించబడాలంటే రెండవదిగా దేవుని ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. తూచా తప్పకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఏమిటా ఆజ్ఞలు? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-39 వచనాలు ధ్యానించండి. ఆదికాలంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలను యేసు ప్రభువు మనకు సులభంగా అర్థమయ్యేలా తెలియజేశాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలను, మరియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ఆధారమయ్యున్నవి అని ప్రభువు తెలియజేశాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే ఇతరులు నీకేమి చేయాలనుకుంటావో అది నీవు ఇతరులకు చేయడం. అలా దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి జీవిస్తే మానవుడు తప్పకుండా దీవించబడతాడు అని లేఖన సారాంశం. మానవుడు చేసే ప్రయత్నాలు అన్నింటిలోనూ దీవెన కలుగుతుంది. వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన ఉంటుంది. ఎవరి కోసం ఏ ప్రయత్నం చేసినా అది సఫలం అవుతుంది. దేవుని ఆజ్ఞను పాటించిన మానవుడు కేవలం దీవింపబడటమే కాకుండా ఇతరులకు కూడా దీవెన కారకముగా ఉంటాడు. దేవుని చేత దీవించబడిన వ్యక్తి ఇతరులకే దీవెనగా ఉంటాడు. ప్రభువు శ్రోతలకు దీవెనను దయచేయునుగాక. ఆమెన్.
0: వినుదగు మాట వినిపించిన వారు రెవరెండ్ అలోజియా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి పశు వైద్యాధికారి డాక్టర్ జె శ్రీకాంత్ గారి సూచనలు వింటారు.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వర్షాకాలానికి తగ్గట్టుగా మనం ఎటువంటి జాగ్రత్తలు అయితే పాటిస్తే పశు పెంపకం లాభదాయకంగా ఉంటుంది, అదేవిధంగా ఆశించిన దిగుబడి

మరియు మంచి లాభాలు పొందాలంటే ఎటువంటి యాజమాన్య సూత్రాలు మనం పాటించాలి? ఈ సీజన్లో లేదా ఈ కాలంలో కలిగే అనేక రకాల వ్యాధుల పట్ల మనం ఏ విధంగా అప్రమత్తతను పాటించాలి, అలాగే జాగ్రత్త చర్యలను నివారణ చర్యలను ఏ విధంగా పాటించాలి అనే దాని గురించి క్లుప్తంగా మీకు వివరించడానికి ఈరోజు మీ ముందున్నాను. సో మన జిల్లాలో వ్యవసాయము, పండ్ల తోటల పెంపకంతో పాటు సమాంతరంగా ఈ పశుగణ పెంపకం కూడా చేపడుతున్నారు రైతన్నలు. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే, తీవ్ర వర్షాభావ పరిస్థితులు మన జిల్లాలోనూ అధికంగా ఉండడం వలన ఒక వ్యవసాయము పండ్ల తోటల పెంపకం మీదనే కాకుండా పశుగణ సంపాదన మీద కూడా మనం ఆధారపడినట్టయితే ఆశించిన దిగుబడి లాభాలు వస్తాయన్నది మన ముఖ్య ఉద్దేశం. సో ఇందు కారణం చేత ఎప్పుడు రైతన్నలు ఏ కాలంలో అయినా వారు కావాల్సిన సుస్థిర ఆదాయం పొందడానికి ఈ యాజమాన్య సూత్రాలని వీటిని పాటించినట్లయితే వాళ్ళ పంట కావాల్సిన ఎరువు కానీ జీవ ఎరువు కానీ లేదా తక్కువ ఖర్చుతోనే మంచి నాణ్యత కలిగిన ఎరువుని పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అదనపు ఆదాయాన్ని కూడా వారి ఖర్చులకి చేకూర్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కువగా ఆధారపడే పశుగణంలో చూసుకుంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం, వీటి మీద మనం చాలా ఎక్కువగా ఆధారపడుతుంటాం మనం ఆదాయం కోసం. ముఖ్యంగా ఆవులు, గేదెలు పెంపకానికి సంబంధించి ఈ వర్షాకాలంలో మనకు ఎదురయ్యే సమస్యలేంటి, ఆ వ్యాధుల్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, చిన్న చిన్న యాజమాన్య సూత్రాలు, పోషణ మెళకువలు ఏ విధంగా పాటిస్తే మనకి ఈ కాలంలో ఆశించిన దిగుబడి వస్తుందనే దాని గురించి ముందు వివరించి తర్వాత మేకలు, గొర్రెల గురించి మీకు వివరిస్తాను. వర్షాకాలంలో ఎప్పుడైతే తొలకరి వర్షాలు కురిసే సమయం ప్రారంభమవుతుందో, కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత ఎప్పుడైతే ఎక్కువ ప్రారంభమవుతుందో ఆ సమయాల్లో మనకు పశువుల్లో గొంతువాపు వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ గొంతువాపుకు సంబంధించినటువంటి వ్యాధి కారకం పశువుల గొంతులోనే సాధారణంగానే ఉంటుంది. ఎప్పుడైతే పశువు ఒత్తిడికి లోనవుతుందో ఆ సమయంలో అది పైచేయి సాధించి వ్యాధిని కలగజేసే అవకాశం తీసుకొని వస్తుంది. ముఖ్యంగా గేదెల్లో మనకి వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్య లక్షణాలు గొంతు కింద వాపు రావడం, విపరీతమైన జ్వరం రావడం, దూడలైతే వ్యాధి సోకిన లేదా వ్యాధి లక్షణాలు కనబడిన ఒక రోజులోపే మరణిస్తాయి. అదే పెద్ద పశువులు అయితే కొద్దిగా 2 లేదా 3 రోజుల వరకు ఉంటాయి. ఈ 1 రోజు లేదా 2-3 రోజుల్లోపు తగిన చికిత్స, ఖచ్చితమైన చికిత్స మనం అందించినట్లయితే మన పశువుల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ లక్షణాలతో ఏదైనా గురకలాగా, అంటే ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు పశువులు గురక పెడతాయి కాబట్టి గురక వ్యాధి అని కూడా దీన్ని పిలుస్తాము. ఈ సీజన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లక్షణాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. దీన్ని నివారించడానికి మే, జూన్ మాసాల్లో మనకి తొలకరి వర్షాలు కురిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తొలకరి వర్షాలు కురవడానికి ఒక 20 రోజులు ముందుగానే, ముందస్తు చర్యగానే మనము ఈ గొంతువాపు టీకాలు మనం అన్ని పశువులకి, మన గ్రామంలో ఉన్న అన్ని పశువులకి వేయిస్తే మనకి నష్టం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూడల్లో కూడా మరణాలు చాలా విపరీతంగా ఉంటాయి పెద్ద పశువులతో పోల్చినప్పుడు, కాబట్టి దూడల పట్ల కూడా జాగ్రత్తగా పాటించాలి. సో ఇది గొంతువాపుకు సంబంధించింది. తర్వాత పిడుదులు, ఈ కాలంలో పిడుదులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పిడుదల వల్ల అనేక వ్యాధులు వస్తాయి, తైలీరియా వ్యాధి అని, బెబీషియా వ్యాధి అని, తర్వాత కొన్ని సూక్ష్మాతి సూక్ష్మజీవులు వైరల్ డిజీజ్ అయిన బొవెన్ ఎఫ్మెరల్ ఫీవర్ అంటాం, లేదా కురమ వ్యాధి అంటాం, లేదా 3 రోజుల జ్వరం అంటాం, ఇది ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటికీ పిడుదలు వాహికలుగా పనిచేస్తాయి, అంటే క్యారియర్స్గా పనిచేస్తాయి. ఒక పశువు నుండి మరొక పశువుకి సోకడానికి ఇవే ఒక వాహికలుగా పనిచేస్తాయి. కాబట్టి పిడుదల నివారణ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా షెడ్లలో కావచ్చు, పెంచుకున్న కొట్టాల్లో కావచ్చు, లేదా నేల మీద కావచ్చు, రైతులు చాలా సాధారణంగా చెప్పే కంప్లైంట్ పిడుదలు ఎక్కువైనాయి సార్ అని చెప్తూ ఉంటారు. సో దీన్ని నివారించడానికి ఎన్నో రకాల మందులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ వంటి మందులు కూడా మనం వాడుతున్నాము డైల్యూషన్లో, లీటర్కి 3 ml ప్రకారంగా వాడి పిచికారీ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. సో వీటన్నిటికంటే బాగా పనిచేసేది అమిత్రాజ్ అనేటువంటి మందు, రిడ్ అనే పేరుతో దొరుకుతుంది. సో మనం ఏ మందులు వాడినా ఈ అమిత్రాజ్ అనే మందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కనుక ఈ అమిత్రాజ్ అనే మందును ఖచ్చితంగా లీటర్కి 3 ml ప్రకారంగా కలుపుకొని పశువు పైన పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పిచికారి చేసే సమయంలో పశువు మీదనే కాకుండా దాని పరిసర ప్రాంతాల్లో, అది నివసించే ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే క్రాక్స్ కానీ పగుళ్ళు కానీ, గోడ పగుళ్ళు, రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా మనం 1 లీటర్ నీళ్ళకి 5 నుంచి 10 ml వరకు అమిత్రాజ్ మందును కలుపుకొని పిచికారి చేసినట్లయితే అక్కడ ఉండే పిడుదలన్నీ కూడా మరణిస్తాయి. సో మనం పశువు మీద మాత్రమే స్ప్రే చేసినప్పుడు, పిచికారి చేసినప్పుడు పశువు మీద ఉన్న మాత్రం కిందికి రాలిపోతాయి, ఆ మందు కిందికి రాలిపోయి ఎక్కడో రంధ్రాల్లో క్రాక్స్లను దాక్కుంటాయి, ఆ మందు ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి మళ్ళీ పశువును ఆశిస్తాయి అన్నమాట ఆ పిడుదలు అనేవి. కాబట్టి మనం నివారించడానికి ముఖ్యంగా ఏం చేయాలంటే పశువుని సాధారణంగా ఉండే చోటు కాకుండా వేరే చోటు కట్టేసి ఆ కట్టేసిన చోటు పశువుకి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత నాక్కోకుండా కొద్దిగా నివారణ చర్యలు, మూతికి చిక్కం కట్టేయాలి 1-2 గంటల పాటు, అక్కడే పిడుదలని రాలిపోవడం జరుగుతుంది. తర్వాత అదే సమయంలో అది ఉండే షెడ్లో కూడా లేదా నివసించే ప్రాంతంలో కూడా కంప్లీట్గా నేను చెప్పిన అమిత్రాజ్ మందుని లీటర్ నీళ్ళకి 5 నుంచి 10 ml డైల్యూషన్ చొప్పున కలిపి మొత్తం ఆ రంధ్రాలు గోడలకి అంతా పిచికారి చేసినట్లయితే అక్కడ ఉన్న పిడుదలు

0: కానీ అన్ని స్టేజెస్లో వివిధ దశల్లో ఉన్నటువంటి పిడుదలు, చిన్నవి పెద్దవి గుడ్డు దశలో లార్వా దశలో ఉన్నవి అన్ని కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి అలా చేసిన తర్వాత ఒక రెండు రోజుల పాటు పశువుని బయటే కట్టేయండి. అంటే మామూలుగా ఉంచే ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కట్టివేయాలి. ఆ రెండు రోజుల లోపు ఇక్కడ ఉన్న కసువు అంతా నువ్వు కొట్టేసుకుని తిరిగి పశువుని లోపల కట్టుకుంటే పిడికి ఎఫెక్టివ్గా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల మనకు తెలియని అనే వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఆవులు పెంచుతున్న వారికి వీటి నష్టం అంటే ఏంటో తీవ్రంగా తెలుసు. ఈ తెలియని వ్యాధి వచ్చిందంటే సకాలంలో మనం వైద్యం అందించక, సకాలంలో రైతన్న స్పందించే సరైన మందు చికిత్స అందించకపోతే పశువు వెంటనే మరణిస్తుంది. ఎంత దిగుబడి ఇచ్చే ఆవైనా ఒక్కసారికి ఒక్క రోజుకి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ వహించండి. మూత్రంలో రక్తం కనపడినా, అంటే ఎర్రటి మూత్రం పోసినా లేదా కాఫీ కలర్ మూత్రం పోసినా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మీ సమీపంలోని పశు వైద్యాధికారిని సంప్రదించాలి. ఇవి పిడుదల వల్ల సోకేటువంటి ఏకకణ జీవులు, అంటే ప్రోటోజోవల్ డిజీజెస్ అంటాం. ఎర్రగా మూత్రం పోసుకుంటే తెలీరియా అయి ఉండొచ్చు, అదే కాఫీ కలర్ మూత్రం పోస్తే బెబీష అయి ఉండొచ్చు. వీటి పట్ల అప్రమత్తత అవసరము, నిర్లక్ష్యం చేయకండి. అది కూడా బాగా అధిక దిగుబడినిచ్చే పశువుల్లోనే వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే దోమల్ని పిడుదల్ని నివారించగలుగుతామో ఖచ్చితంగా ఈ వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. తైలీరియాకు సంబంధించి రక్షావ్యాక్టి అనేటువంటి వ్యాక్సిన్ కూడా మనకి డైరీ వాళ్ళు సప్లై చేస్తారు. ఇండియన్ ఇమ్యూలాజికల్స్ అని డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఉత్పత్తి చేసి మనకు సప్లై చేస్తున్నారు. సో అది లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ, ఒకసారి వేసుకుంటే దాని జీవితకాలం వరకు తైలీరియా వ్యాధి పట్ల వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కనుక వీలైతే అందుబాటులో ఉన్న చోటు, ప్రభుత్వం సప్లై అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి అందుబాటులో ఉన్న చోటు, అవకాశం ఉన్న చోటు రైతన్నలందరూ ఒకటయ్యి ఆ వ్యాక్సిన్ని సంప్రదించి పశు వైద్యాధికారుల దగ్గర నుంచి ప్రత్యేకించి తెప్పించి చేయించుకున్నట్టయితే ఈ తైలీరియా వ్యాధి నుంచి మనం రక్షణ కల్పించుకోవచ్చు. వీటితో పాటు మనం ప్రతి 3 నెలలకు ఒకసారి పశువుల్లో డీవార్మింగ్ చేసుకోవాలి, అంటే నట్టల నివారణ చేసుకోవాలి. ఫెన్బెండజోల్ లాంటి మందుల్ని లేదా రఫాక్సిడ్ ఐవర్మెక్టిన్ కాంబినేషన్ ఉన్నటువంటి మందుల్ని మనం డీవార్మింగ్ ఉపయోగించుకున్నట్లయితే ఆశించిన శరీర బరువు పెరగడంతో పాటు ఉత్పత్తి స్థాయి కూడా పెరుగుతుంది. సో కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గొంతువాపు, పిడుదల నివారణ, తైలీరియాసిస్, బెబీషా అనేటువంటి వ్యాధి మరియు సూక్ష్మాతి సూక్ష్మజీవులు చేసే కుర్మ వ్యాధి, విపరీతమైన జ్వరం వస్తుంది. దీనివల్ల పెద్దగా నష్టం ఏముండదు రైతన్నకి ఈ కుర్మ వ్యాధి వలన. కాకపోతే ఆ 3 రోజుల పాటు బాగా నీరసించి శక్తిని కోల్పోయినట్టుగా ఉత్పత్తి స్థాయిలు తగ్గిపోతాయి. కాబట్టి మనం పిడుదలు నివారించినట్లయితే ఏకకణ జీవులు, అంటే ప్రోటోజోవల్ డిజీజెస్ని, వైరల్ డిజీజెస్ని వీలైనంత వరకు మనం నివారించుకోవచ్చు. వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మీకు వీటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇక సన్నజీవాల పెంపకం, గొర్రెలు మేకల విషయానికి వస్తే చాలా విపరీతంగా మనకి ఈ సీజన్లో వచ్చే వ్యాధి గొంతువాపు సన్నజీవాల్లో కూడా వస్తుంది. కాకపోతే పెద్ద పశువుల్లో వచ్చే గొంతువాపుకి వేసే వ్యాక్సిన్ గొర్రెలు మేకలకి వేస్తే పనిచేయదు. సో రైతులు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియక చాలామంది ఒత్తిడి తెస్తుంటారు పెద్ద పశువులకు వేసే వ్యాక్సిన్ ఏమని. ఇది ఏమాత్రం పనిచేయదు. సన్నజీవాలకు వచ్చే వ్యాక్సిన్ వేరుగా ఉంటుంది గొంతువాపు. ఇది కూడా తొలకరి వర్షాలకు వచ్చే సమయంలోనే ఎక్కువ ఉంటుంది, కనుక జాగ్రత్త పాటించాలి. అదేవిధంగా మనం ఎప్పుడు కరువులో ఉంటాం కాబట్టి మన దగ్గర ఎప్పుడు పచ్చిగడ్డి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సన్నజీవాల్ని మనం బయట మేపడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే పచ్చగా ఏపుగా పెరిగిన గడ్డి ఎక్కడైతే ఉంటుందో బాగా మేస్తాయన్నమాట ఈ సీజన్లో, ఎందుకంటే తొలకరి వర్షాలకి గడ్డి పెరిగి ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు బాగా బలంగా బలిష్టంగా ఏపుగా కండబడినటువంటి గొర్రెలు మరియు ముఖ్యంగా పొట్టేలు పిల్లలు విపరీతంగా మరణిస్తుంటాయి. దీన్ని చిటుకు వ్యాధి అంటాం లేదా ఎంట్రోటాక్సిమియా అంటాం. సాధారణంగా ఎప్పుడైతే దాని స్థాయికి మించి కడుపు నిండుగా అది మేత తీసుకుంటుందో, గాలి సరిగ్గా ఆడక కడుపులో, దానివల్ల ఈ జీవి ఉత్పత్తి చేసే టాక్సిన్స్ అని శరీరంలో ఎక్కువైపోయి క్లాస్ట్రిడియం పర్ఫ్రింజెన్స్ అనేటువంటి బ్యాక్టీరియా, దానివల్ల ఈ చిటుకు వ్యాధి వస్తుంది. కనుక సో రైతన్నలు అరమేత మేపాల్సిందిగా కోరుతున్నాము ఈ సమయంలో. ఎక్కడైతే ఏపుగా పెరిగిన గిడ్డు ఉంటుందో పూర్తిగా కాకుండా అరమేత మేపాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తొలకరి వర్షాలకు వచ్చే సమయానికంటే ముందే నట్టల నివారణ చేసుకుని, నట్టల నివారణ చేసుకున్న 15 రోజుల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి ఈ చిటుకు వ్యాధికి సంబంధించినటువంటి టీకాలు మనకి అందుబాటులో ఉంటాయి. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తొలకరి వర్షాలు కురిసే టైంకి ఒక నెల ముందే డీవార్మింగ్ చేసుకుని, నట్టల నివారణ చేసుకుని ఒక 15 రోజుల వ్యవధిలో మళ్ళీ ఈటీ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఈ చిటుకు వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి పశు వైద్యాధికారి డాక్టర్ జె శ్రీకాంత్ గారి సూచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:40 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు.

1940 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్సులోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్ నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన, అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందే మాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ
రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ

0: ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలిగితే, ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.

0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీవర్క్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు. 7:15 హేమావతి ప్రపాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబులయ్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:30 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. 9:30 మానవత్వం

మీ మతము. రచన మరియు నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10 గంటలకు వార్తావాహిని, 10:15కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

పన్నెండు గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఈ సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో సింగనమల కస్తూరిబాయ్ హిందీ కస్తూరిబాయి గాంధీ విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో కందుకూరి వీరేశలింగం శాకుంతలం నాటకం నుండి రంగస్థల పద్యాలు వింటారు. ఈరోజు రాత్రి 7:15 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయా గౌరీ పాడిన లలితగీతాలు వింటారు. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 భలే విందు నాటిక రచన శ్రీమతి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందేశ్వర రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్

0: విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి

0: తోడ్పాటును అందించిన వారం అవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: సెమీకండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామనే హై, జబ్ హమనే ఇస్ దిశా మే కదమ్ బఢాయా, లేకిన్ ఆజ్ పహలీ సెమీకండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై. ఔర్ మే సాఫ్ మాన్తా హూ, చీప్ సే లేకర్ కే షిప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆపీ కే హాథో సే బనేగా.
0: చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబులయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. ముందుగా వినండి సమాచార వేదిక. యువత ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల స్టార్టప్లపై శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ హఫీజ్ బాషా, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శేషాంజనేయులు, ఏపీఐఐసి మేనేజర్ రవితేజ, రేవా విశ్వవిద్యాలయం టీను ఉబాలే, మాలతి రామకృష్ణ, ఇంక్యుబేషన్ సెంటర్ సల్మాన్ అష్రఫ్ తదితరులు హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ కృత్రిమ మేత ఆధారంగా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి స్టార్టప్లకు సహకారం అందిస్తామని చెప్పారు. స్టార్టప్లు ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, గ్రాంట్లు అందిస్తున్నాయన్నారు. కోటక్ మహేంద్ర మేనేజర్ మిథున్ రూప్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. నగరంలో పలు ఆలయాల్లో 7 శనివారాల వ్రతం నేత్రశోభితంగా జరిగింది. హౌసింగ్ బోర్డ్ ఆర్ఎఫ్ రోడ్ రామ్నగర్లోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాలు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, వేణుగోపాల్ నగర్ షిర్డి సాయిబాబా ఆలయాల్లో జరిగిన వ్రతం ఆద్యంతం భక్తి రసామృతమైంది. భక్తుల స్వహస్తాలతో వెంకటేశ్వరుడికి గంగాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. మూలమూర్తులకు చేసిన ప్రత్యేక అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది.

పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్పిజి వంట గ్యాస్ వినియోగదారులంతా ఈ నెల 15లోగా ఈకేవైసీ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసుకోవాలని జేసీ విష్ణుచరణ్ సూచించారు. గ్యాస్ కనెక్షన్లు దుర్వినియోగం కాకుండా అర్హులైన వినియోగదారులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. గడువులోగా ఈకేవైసీ చేయించుకొని వారి కనెక్షన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. హెచ్పిసిఎస్, బీపీసీఎల్, ఐఓసీఎస్ సంబంధించిన గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల్లోనూ ఇంటి వద్దకే వచ్చి డెలివరీ బాయ్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చన్నారు.

భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగం కృత్రిమ మేత ఏఐతో ముడిపడి నడుస్తుందని, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎక్సైజ్ సంస్థ సీనియర్ ఇంజనీర్ అభినయ్ తెలిపారు. బుక్రాయ్ సముద్ర మండలంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శనివారం ఏఐ రెడీ కెరీర్స్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో కృత్రిమ మేత, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. పోటీ యుగంలో విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఏఐ విభాగంపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. నిరంతర సాధన, అభ్యసనపై దృష్టి సారించాలన్నారు. సదస్సులో డీన్ శీలారెడ్డి, ఆచార్యులు వెంకటేశ్వర్లు, కృష్ణప్రియ, రాజు, సుమలత విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతవరకు మీరు పత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇప్పుడు వినండి ఒక పాట. మంగమ్మ గారి మనవడు ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: మీరు విన్న పాట మంగమ్మ గారి మనవడు. ఈ చిత్రం కోసం భానుమతి వాణి జయరాం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహదేవన్.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి స్తుతిమాల. క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబులయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు.
1: ఉపాధ్యక్షులుగా ఈ తరం నాయకులకు, ఆ తరం నాయకుల యొక్క స్ఫూర్తిని పంచించినటువంటి వారిలో మీరు ప్రథములుగా చెప్పుకోదగినటువంటి వారు. ఈనాడు మనం క్విట్ ఇండియా స్వర్ణోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆ క్విట్ ఇండియా స్ఫూర్తిని మనకు గాంధీజీ ఇచ్చారు. మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నవారు కావడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆ జ్ఞాపకాలు మా శ్రోతలకు తెలియజేస్తారు.
2: క్విట్ ఇండియా తెలంగాణ తొలగాలి అనేటువంటి యొక్క ఆవేశమైనటువంటి ఆ ప్రచారం అన్ని పల్లెలకు అందుకున్నది. కానీ అప్పుడు ఎప్పటికీ ఎవరికి వారు ఏదైనా సరే బ్రిటిష్ ప్రభుత్వం స్తంభింపచేయాలి, ఆ యంత్రాంగం నడవకూడదు, వాడు తొలగేదాకా నిద్ర పోకూడదు అని పిలుపుంది. కాబట్టి మనం ఎవరికి వారు ఒక ఉద్యమాన్ని, ఒక రకమైన ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానం వచ్చాం. అప్పుడేమో కళ్యాణదుర్గంలో నేనే నాయకుడిగా నడిపించాను. నడిపించినప్పుడు ఆ రోజు మనం ఏమైనా సరే ఈ టెలిగ్రాఫిక్ వైర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని కొంతమంది బ్యాచులుగా పోయి తీయాలి, కొంతమంది పోస్ట్ ఆఫీసుని రద్దులు చేయాలి, మాకు రైల్వే లైన్ దగ్గర లేదు కాబట్టి అని ఆ రోజు నైట్ తీర్మానం చేశాం. ఇది 24వ తేదీన. 25వ తేదీన నా మిత్రులు రాయదుర్గం రోడ్లో ఉండేటువంటి ఈ టెలిగ్రాఫిక్ వైర్స్ అన్ని తుంచిపారేశారు. ఆ తర్వాత అర్లీ మార్నింగే వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి, నేను కళ్యాణదుర్గంలో ఉండగానే వాళ్ళు రూమ్లో ఉంటే వచ్చి పిలిచి బయటకు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆ దాంతో నేను అరెస్ట్ అయిన తర్వాత ఏమో 15 రోజులు సబ్ జైలు ఉన్నాం అనంతపురంలో. అది ఫస్ట్ కేసు ఇన్ మై డిస్ట్రిక్ట్. అది ఆ రోజు లీనియంట్ పనిష్మెంట్ అని 6 మంత్స్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అప్పుడేమో నేను దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఇది జరగడానికి ఏమిటంటే వ్యక్తి సత్యాగ్రహంలోనే మేము ఈ స్వరాజ్య పోరాటం ఇది అని అనుకున్నాము. అప్పటికప్పుడే నేను హరిజన్ పాఠశాల నడిపినప్పుడు కూడా దాన్ని రికగ్నిషను నా సర్టిఫికేట్ అన్ని క్యాన్సిల్ చేశాను. సరే జైలులో ప్రవేశించామనుకోండి, జైలులో ప్రవేశించిన తర్వాత కూడా అది వినాయక చవితి రోజు. అది వినాయక చవితి రోజు ఒక డేంజర్ బ్యూగల్ అట. కానీ మాకు ఆ బ్యూగల్ మాత్రం మామూలుగా ప్రతి మండే వాళ్ళు ఊదేవాళ్ళు. అప్పుడు మేము లైన్లో నిలుచుకొని మా కష్టకాలు ప్రిజనర్స్ చెప్పుకోవాలి సూపరింటెండెంట్. అలాంటిది అనుకున్నాం. అది సోమవారం కాబట్టి సోమవారం వినాయక చవితి కూడా అంటే ఉన్నది ఉన్నట్టుగా మేము అది క్యాంప్ జైలు బయట మేము తిరుగుతూ ఉంటాము. కానీ రాత్రి 5 గంటలు సాయంత్రంకి భోజనం పెట్టి లెక్క వేసి అందరినీ సరిగా ఉంది అంటే లాక్ చేసేవాళ్ళు. అది పద్ధతి అనేది. కానీ మార్నింగ్ 9 గంటలకే ఒక 40 మంది పరిగెత్తి వచ్చి వార్డన్స్ అన్ని ఎక్కడ వాడిని అక్కడ కొడుతున్నారు. ఎందుకు ఇది అని మేము కొత్త కాబట్టి తెలియలేదు. కానీ వాళ్ళు అంటున్నారు ఎవరు ఉండి పరిగెత్తి లోపల ప్రవేశించినట్లయితే కొట్టడానికి వీలు కాదు, చట్టం ఒప్పుకోదు, మీరు పరిగెత్తండి అంటే నేనేమో పరిగెత్తని దొరకకుండా. కానీ ద్వారం దగ్గర మాత్రం ఆ మనిషిని తప్పించుకోవడానికి వీలు కాదు. ఆయన ఒకటి బలమైన ఏటు కొట్టాడు మెడ మీదకి, అట్లనే మూర్చి వచ్చింది, అక్కడే పడిపోయినా. కొంత తెలివి వచ్చిన తర్వాత నా స్థలానికి చేరుకున్నాను. అప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి వెస్ట్ గోదావరి సర్పంచ్ ఆనాడు ఆయన అప్పారావు గారని, బాగా దృఢకాయుడు. ఆయన గుడ్డ ఆరేసి ఉంటే 4 వార్డన్స్ వచ్చి తాతికారులతో విశేషంగా బాధారు. కానీ ఆ దెబ్బలకు ఆయన కొంచెం బలం కలిగిన వాడు, కొంచెం వాళ్ళతో ఎదురు తిరిగాడు. కానీ చేతులు ఏం లేదు కాబట్టి ఆ దెబ్బలకు మూర్చబడిపోయినాడు. మూర్చబడినవాడిని కూడా కొడితే ఈ శిరస్సు ఈ కనుబ్బు మీద నుంచి అది పగిలిపోయి రక్త ప్రవాహమైంది. నేను నెక్స్ట్ ఛాన్స్ నాదే, ఆ దెబ్బలే కనుక పడితే నేను ఇంకా ప్రాణంతో ఉండను తీర్మానించుకున్నాను. కానీ 4 దెబ్బలు కొట్టి వెళ్ళిపోయారు. సో ఈ రీతిగా ఆనాడు ఒక నరక యాతన అనుకోండి. ఆ యొక్క ఆర్భాటమైనటువంటి వాళ్ళ ఆవేదనతో అరిచే అరుపులు ఇంకా చెప్పరాని. అందరినీ సూపరింటెండెంట్ లోపల ప్రవేశించి కొట్టినాడు. దానికి చట్టం లేదు, ఏం లేదు. ఈ దారుణమైనటువంటి ఆ లాజీ చార్జి రాజకీయ చరిత్రలు ఎప్పుడూ లేదంటారు. ఆ బాధలకు గురయ్యేటప్పుడు ఆ తర్వాత ఏమో అనేక మంది మళ్ళీ వచ్చిన తర్వాత వేలాది మంది చేరారు. ఒకటి ఏమంటే ఆనాడు అడ్వాంటేజ్ ఎక్కడైనా సరే మద్రాసు రాష్ట్రంలో, ఈనాడు కేరళ నుంచి ఒరిస్సా బార్డర్ వరకు ఆనాడు ఆ రాష్ట్రం కన్విక్షన్ ఎవరికైనా కూడా వాళ్ళందరూ

0: అందువల్ల అనేక రాష్ట్రాలు వాళ్ళు కలుసుకొని సాయంత్రం అవుతూనే మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క భాషల్లో కానీ వాళ్ళ ప్రాంతీయులు కానీ అవి ఉపన్యాసం చేయడము హరికథలు చేయడం పురాణ పఠన ఈ రీతిగా జరిగేది.
1: అప్పట్లో మిగతా పాటు ఆ జైల్లో ఎవరెవరు ఉన్నారన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు?
0: ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళేమో చాలామంది ఉన్నారు. అప్పుడు నాకు తెలిసినట్టుగా దౌతలచన్న గారు ఉన్నారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు, మానికొండ సత్యనారాయణ ఉన్నారు. తర్వాత మా జిల్లా వాళ్ళు నేను నా మిత్రులు తగ్గుపర్తి ఎర్రప్ప అని

0: మానికొండ సత్యనారాయణ ఉన్నారు. తర్వాత మా జిల్లా వాళ్ళు నేను, నా మిత్రులు తగ్గుపర్తి ఎర్రప్ప అని, టి నారాయణ అని, వీడు నాకేశ్ వాళ్ళు. తర్వాత మన ఉరుకొండ నుంచి జీసి వెంకన్న గారు, ఆ తర్వాత వెంకటరామయ్య గారని మనకి ఇదివరకు ఎక్స్ఎంఎల్ఏ గుర్తి, ఆయన స్టూడెంట్గా ఉండి స్టూడెంట్గా అరెస్ట్ అయ్యి ఆయన బళ్ళారి జైల్లో ఆయన వచ్చాడు. తర్వాత రాజదుర్గి తాలూకాలో ర్యాకెట్ల పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్స్ఎంపీ నారాయణ స్వామి గారు ఉన్నారు, ఆయన వెంకటరమణప్ప గారని, ఇంకా ఇద్దరు తిప్పేస్వామి అని, వాళ్ళందరూ కూడాను జైలుకు వచ్చారు. వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు వాళ్ళకు కూడా శిక్ష అది. ఆ తర్వాత ఇక్కడేమో పూలకుంట నరసింహారెడ్డి గారని, ఆయన కూడా నాతో పాటు జైల్లో ఉండేవాడు. వీళ్ళందరూ కూడా మన జిల్లాలో ఉండే. తర్వాత సదాశివన్ గారు కూడా వచ్చినారు, ఆయన మా వద్దని, మేమంతా ఒక చోటే ఉన్నాం. ఈ జిల్లాలో వచ్చిన వాడి పైకి వాళ్ళందరూ నాకు. ఇంకా మన దీంట్లో మన చంద్రపుల్లారెడ్డి గారు నా దగ్గరే ఉండేవాడు, ఆయన పెద్ద మన నక్సలైట్ చనిపోయాడు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆంధ్రదేశంలో తెలిసిన వాళ్ళ పైకి వాళ్ళు కూడా మా దగ్గర ఉండేవాడు.
1: మరి ఈనాటి యువతరానికి అసలు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ఏమిటో తెలియదు, అసలు ఇది ఎవరికోసం నిర్వహించారట?
0: మేము అప్పుడు ఇది ఉద్దేశం మా భావన కానీ మహాత్ముని భావన కూడా ఇదే అని మా నమ్మకం. ఏమనంటే ఈ దేశం బానిస దేశంగా ఉండరాదు, ఇది బానిస దేశంగా ఉండవలసినటువంటి జాతి పుట్టిన దేశం కాదు, ఇది పరాక్రమించిన దేశం, సంపదలతో తెలుతూగిన దేశం, అందువల్ల దరిద్రానికి నోచుకుంది, పిరికితనానికి నోచుకుంది, కానీ ఇది అలాంటి దేశం కాదు, లేదా ఇది బానిస దేశం ఉండకూడదు. ఈ ఆఖరి ఈ క్విట్ ఇండియా ఉద్యమంతో తేలవలసింది ఏమనంటే ఇది శాశ్వతమైన బానిస భారతమా, లేక స్వతంత్ర భారతమా, ఇది తేడా. లేదా ఈ దానిలో మనం బయటపడి విజయం సాధిస్తే స్వతంత్ర భారతంలో స్వేచ్ఛ విహారం చేయగలము, లేకుంటే వీర స్వర్గంలో వీర విహారం, ఇదే పరమ లక్ష్యం జాతికి. దీన్ని నమ్మితేనే ఈ ఉద్యమంలో దిగండి అని ఇస్తే దాన్ని చూసి ఈ బానిసతనం కాదని, ఏమైనా నీచంగా ఎంచుతున్నాము కాబట్టి బానిస బ్రతుకుని స్వతంత్ర దేశం కావాలనేది ఇదే ఉద్దేశంతో స్వతంత్రం తీసుకున్నాం. కానీ ఈ స్వతంత్రం తీసుకున్న లక్ష్యం ఏమిటి, ఈ స్వతంత్రం సాధించి చేసేదేమిటి, ఎవరికి స్వతంత్రం అనే ప్రశ్న కూడా మాకు. ఆ మహాత్ముని యొక్క ఉద్దేశంలో ఇది ఎవరికి స్వతంత్రం అంటే ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడే రాజు కావాలి, పరపాలన దేశానికి ఉండకూడదు, ప్రాణార్పణ చేసైనా సరే పరసుకానికే పాటుపడమే మన పరమ లక్ష్యం. అందువల్ల మీరు ప్రాణార్పణ చేసైనా సరే ఇది పరపాలన అంతం కావాలి, మన పాలన కావాలి అని ఆ లక్ష్యానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పుడు ఎవరికని అంటే ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడు కులము మతము అని భేదం లేకుండా 18 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎవరైనా సరే, కూలివాడైనా సరే, కోటీశ్వరుని కొడుకైనా సరే, ఈ దేశాన్ని సమానంగా ఏరడానికి అర్హత కలిగి ఉండి వాడే రాజ్యం ఏరాలి అంటే ప్రజారంజకంగా ప్రజాభిమానం కలిగిన ప్రతినిధులతో పోయి స్వరాజ్యం కావాలన్నారు. కానీ అలాంటి దానికోసం వారికనే ఈ రాజ్యాన్ని సంపాదించడం జరిగింది. కానీ ఆ రాజ్యం సంపాదించిన జరిగిన తర్వాత ఈ స్వరాజ్యంలో విశేషం 10 మంది అభిమానములు సంపాదించుకున్న వాడు ప్రజాప్రతినిధి రాజరికం చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం బాధ అవుతుంది. అవకాశవాదులు ఎక్కువగా చొరబడ్డానికి మూలమైంది. ఎందుకంటే స్వరాజ్యం త్వరగా వస్తుందని కానీ, లేదా కనుచూపు మేరలో వచ్చే అవకాశం ఉందని కానీ అన్నాడు లేదు, కాదు ఊహలు కూడా అందని రోజులు స్వరాజ్యం వస్తుందా.
1: మరి క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా ప్రోద్బలమైందంటారు, దీని ప్రభావం ఎలా ఉండిందంటారు తర్వాత వెంటనే స్వాతంత్రం రావడానికి ఒక 5 సంవత్సరాల్లో?
0: ఎందుకయిందని అంటే ప్రభుత్వం యొక్క ఈ మహాత్ముని యొక్క మాట మీద ప్రజలు ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి లక్షలకు లక్షలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఖర్చు పెట్టి యుద్ధం చేయమని చెప్పలేదు కాబట్టి కానీ ఇంతకంటే ఎంతో శక్తి సంపన్నులు బ్రిటిష్ చక్రవర్తులు, వారు దీన్ని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నం చేయకపోలేదు, చేశారు. కానీ ప్రజల మీద పెత్తనం చేసి ప్రజారధికంగా ప్రభుత్వం నడవాలనుకుంటే ప్రజలు అందుబాటులో ఉంటాయి. అలాంటి లేనప్పుడు ఈ ప్రజల్ని కాల్చి పీనుగులు చేసి లేకుంటే బూడిద చేసి దీని మీద మనం పెత్తనం చేస్తే రాజరికం నడుస్తుందా? కాబట్టి మనం యంత్రాలు, మారణ యంత్రాలు ఉండొచ్చు, కావలసినంత మందిని మనం మట్టు పెట్టచ్చు, కానీ ప్రజల పరిపాలనలో మనం అదుపులో పెట్టేది సాధ్యం కాదు అని తీర్మానం తీసుకున్నారు. భారత జాతి కోట్లకు కోట్లైన చావడానికి సిద్ధమే, కానీ వారు మరో రకంగా ఉండాలన్నందువల్ల బ్రిటిష్ వారు భయపడి ఇది ప్రజలు అభిమానపరులైనప్పుడే రాజరికాలు నడుస్తాయి, ఈ రీతిగా కోపోద్రిక్తులై ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని స్తంభింపజేసేదానికి ప్రాణం ఇచ్చే సిద్ధమైనప్పుడు మనం పరిపాలన చేయడం సాధ్యం కాదు అనే తీర్మానానికి వచ్చినప్పుడే

0: రాణాకుని ఎట్లా జరిగిన ఇన్సిడెంట్స్ చూశారు వాళ్ళు, భగత్ సింగ్ది కానివ్వండి, జలీన్ వాలా బాగులా జరిగింది కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు చూస్తే ప్రాణాలు వాళ్ళకి లక్ష్యం కాదు, వాళ్ళ తల్లి వాళ్ళకి ముఖ్యం కాదు, అది వాళ్ళకున్న విశేషం. అరే ఒక్క కొడుకే నేను, మా తల్లిని కాపాడాల్సిన బాధ్యత నాకుంది, ఆమె నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో, నన్ను 9 మాసాలు మోసి కని పెంచింది కదా, ఆ తల్లిని కాపాడడం నా ఇష్టమా? నాలాంటి వాడు 40 కోట్ల మంది ఈనాడు బానిస బంధంలో తగులుకుని పెరిగివారుగా ఉంటే ఇట్లాంటి కొడుకులు ఉన్నారని దుఃఖిస్తుండే భారత మాత కన్నీటి తుడు నా ధర్మం అని ఆ ప్రధానమైన అంశానికి తల్లిని మరిచి దేశమాత బానిస బంధాలు తెంచడానికే పాటుపడుతున్నారు అనేది బాగా బ్రిటిష్ వాళ్ళకి అర్థమైన తర్వాతనే వాళ్ళు స్వచ్ఛందంగా వదలాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళు వదలలేరు. అది నా ఉద్యమంలో నాకు తెలిసినంత మటుకు ఇది గమనించే వారు ఇచ్చారు, కానీ నాటి పిరికితనంగా వారు ఇచ్చిపోయింది కాదు.
1: క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మీరు ఏ ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు?
0: క్విట్ ఇండియా తర్వాత నేను ఉద్యమాల్లో తర్వాత ఉద్యమం లేదనుకోండి, కానీ ఒక్క విశేషం మాత్రం నేను చెప్పగలను. చాలామంది దేశం పిలిచినప్పుడు జైలుకి వెళ్ళి మరి వచ్చి ఉండవచ్చును, కానీ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేశానికి పనికొచ్చే కార్యక్రమం ఏదైనా చేసి చేసినారు అనుకునేదానికి చాలామంది తక్కువ, కానీ వెళ్ళిపోయిన రోజు ఉన్నారనుకోండి. కానీ నేను మా గురువు కల్లూరు సుబ్బారావు గారు మాత్రం జైలే ముఖ్యం కాదు, బయలుకి వచ్చినాక కూడా దేశానికి పనికొచ్చేటువంటి పని అంటే సేవామందిరాలు పెట్టారు, వాడు ఒకటి నేను ఒకటి. అక్కడ వాడి ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిటరసీ దాన్ని రద్దుపరిచి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ హరిజనులు గిరిజనులు బీసీలకు విద్యాదానం చేయాలని ఒక ప్రత్యేకమైన పాఠశాల పెట్టి, మరి వాలంటరీగా మేము ఈ హాస్టల్స్ నడిపి భిక్షమెత్తి హాస్టల్స్కి కానీ పిల్లల గుడ్డలకు కానీ దానికి చేసి ఈనాడు వేలాది మందికి విద్యాదానం చేసాము. ఇప్పటికీ హై స్కూల్గా రూపొందించిన సేవా మందిరం కాబట్టి నిరంతరం ఇప్పటిదాకా అనుకోండి ఒక విధమైనటువంటి దేశానికి పనికొచ్చే నిర్మాణమైన కార్యక్రమంలో పాల్గొని మా జీవితంలో కొంచెం ధన్యం చేసుకున్నాం. జైలుకి పోయి వచ్చినామనే తృప్తే కాదు, పోయి వచ్చినా కూడా నేను బుర్రకథ నేర్చుకొని కాంగ్రెస్ చరిత్రని బుర్రకథ మధ్య జిల్లాలో అన్ని తాలూకాల్లో ప్రచారం చేశాను. ప్రచారం దేనికి చేశానంటే పార్టీగానే కాదు నా సంస్థ పోషించడానికి కూడాను వాళ్ళతో డబ్బు వసూలు చేశాను. ఒక కథ చెప్తే 110 రూపాయలు ఇచ్చేవాళ్ళు, చాలా అభిమాన పని. ఆ రీతిగా ఊరు తిరిగి డబ్బును సీజన్లో ధాన్యం వసూలు చేసి ఒక పాఠశాలని రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి రన్ చేసాము. ఇప్పుడు దాంట్లో చదువుకున్న పిల్లలు అనేక మంది, ఇప్పుడు గోల్డ్ మెడల్ నుంచి ఎంఏ చదువుకున్న అబ్బాయి ఒకడు హరిజన్ బాయ్, ఇప్పుడు మా ఊరు హై స్కూల్ టీచరు, ఇంకోటి మారెప్ప టీసీ మారెప్ప అని ఎమ్మెల్యే చేశాను, అది ప్రజాప్రతినిధిగా ఆ కొన్నైనా ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొంతమంది ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు, పోస్టల్ సూపరింటెండెంట్స్గా ఉన్నారు. ఇది ఒక తృప్తి, ఇంతమందిని ఈ రకంగా జీవనోపాధి కల్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటువంటి ఆధారం నా సంస్థ నుంచి నడిపించాను. ఒక జైలుకి పోయిన దాంట్లో తృప్తి పడకుండా దేశానికి పనికొచ్చి ఈ కార్యక్రమాలు నడిపించాలని తృప్తి ఉందండి, అది అంతమందికి లేకపోవచ్చు.
1: ఆ తరం రాయలసీమ నాయకుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వాళ్ళు ఎవరంటారు?
0: ఆ తరంలో హరి గాడిచెల హరిశివరత్నరావు గారు, సంజీవ్ రెడ్డి గారు, కల్లూరు సుబ్బారావు గారు, ఈ రాయలసీమలో వీళ్ళందరూ కూడా తెలుసు. బట్ హరిశివరత్నరావు గారు నా గురించి చాలా అభిమానం, నేను 25-26 ఏళ్ళు పిల్లవాడు, ఎంత చక్కగా మాట్లాడుతూ అభివృద్ధికి రాకుండా ఇంత నిరోధిస్తున్నారని కొంచెం ఇండిపెండెంట్ స్పిరిట్ ఉండేవాడు. ఆయన నన్ను వెంటబెట్టుకుని పోయి ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయానికి అధ్యక్షులు వారు నన్ను వర్కింగ్ కమిటీ సభ్యులుగా వేసి రాయలసీమంతా తిప్పి ఆ ఉద్యమం మీద నన్ను బాగా ఉపన్యాసాలు ఇప్పించి చక్కగా ఆదరించి వాళ్ళు బాగా మెచ్చుకున్నారండి. వాళ్ళందరూ సహవాసం కూడా ఉంది.
1: కల్లూరు సుబ్బారావు గారు ఎలాంటి సేవ చేశారు? కల్లూరు సుబ్బారావు గారు
0: మాకు తెలుగు రాకముందు నుంచి వాళ్ళు రాజరీ ఉద్యోగం ఉండి వాళ్ళు కూడా హిందూపుర సేవా మందిరాన్ని కూడా వాళ్ళు స్థాపించి ఎక్కడ ఆయన చేసిన పని ఇంత అని కాదండి, మన లేపాక్షిలో ఉండేటువంటి విగ్రహాలన్నింటినీ ఆర్టిస్ట్ పట్టుకొచ్చి వాటన్నింటినీ రాపించి చేశారు. అంతకంటే ముఖ్యంగా సేవా మందిరంలో భువన విజయమైన మండపం కట్టించి ఈ శివభారతం రాసిన గడియార వెంకటేశ్వరి గారికి కవిగండ పిండేరం తొడిగించారు అక్కడ. ఆ సాహిత్యం కూడా అంత గొప్పగా ఆయన వాటిని బాగా పాటించి వాటి గురించి ప్రోత్సహించినటువంటి వారు వారి జిల్లాలో. ఇంకా మాలాంటి యువకులు అనేక మందిని పైకి తెచ్చారు, సంజయ్ రెడ్డి గారు మొదలుకొని అనుకుంది. ఆయనే ఈ జిల్లాలో రాజకీయ భిక్ష పెట్టి అది ఇంత స్వతంత్ర సమరవేదలు మేము అనుకున్న మాలాంటి వాడిని అది యోధులుగా తయారు చేసిన భాగ్యం కూడా వారికి.
1: ఆ రోజుల్లో సాధన పత్రిక ద్వారా పప్పూరు రామచారి గారు ఎలాంటి సాహిత్య సేవ చేశారు?
0: వారు వాళ్ళ పోకడే వేరు. రామచారి గారి పత్రిక అంటే కృష్ణా పత్రిక, వీటి సాధన పత్రిక, ఈ రెండు చదివి తీరాలని మాలాంటి వాళ్ళు అనుకునేవారు. ఏమంటే

0: వారి యొక్క ప్రత్యేకమైన వ్రాతలో ఆ పదాల బిగు ఉండే అంత చక్కగా ఉండేది. ఆ రీతిగా పత్రిక ద్వారా కూడా చేశారు. తర్వాత రాజకీయంగా వారు జైలుకి వెళ్ళడము రావడము ఈ జిల్లా కాంగ్రెస్ లో పనిచేయడం కూడా జరిగింది.
1: ఓబయ్య గారు ఆ తరం నాయకులకు ఒక మహోద్యమ స్ఫూర్తిని కలిగించినటువంటి క్విట్ ఇండియా జ్ఞాపకాలను మీరు ఎన్నో రకాలుగా శ్రోతలకు అందజేశారు. ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబలయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు.

త్రిబులార్ చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వింటారు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: And competed in the round robin format with Sagnik and Sayantan finishing on top with 377.67 match points. M. Ferenca and Neskitušić of Croatia finished second, while China's Zhe Han and Zi Wang took the third spot. Bridge is a trick track taking card game played in partnerships. Union Home Minister Amit Shah has paid tribute to the immortal revolutionaries at the Kakori train action. In a social media post, Mr. Shah said that the Kakori train action was an unforgettable chapter of India's freedom struggle, which gave fresh impetus to the armed revolution against the injustice and oppression of the British rule. He said that under the leadership of Chandrasekhar Azad and Ram Prasad Bismil, the brave freedom fighters, through their indomitable courage and dedication, conveyed to the British regime that the resources of the country belonged to its people. And now, for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Shagun. You will power Viksit Bharat journey, says Modi to Gen Z at IIT, headlines The Asian Age. PM asks students to put nation's interests over personal gains, leads Hindustan Times. Meta told to give plan to revamp algorithms, writes the Tribune. CBI charge sheet names three NT experts as key links in NEET UG 2026 paper leak, informs the Statesman. Ladakh logs 56.15% surge in July footfall of tourists, reads a top story in The Asian Age. The paper adds, PM push gave domestic tourism boost. Ladakh's tourism sector is experiencing one of its strongest phases in recent years, with visitor numbers climbing sharply and consistently throughout 2026. The Financial Express writes, no charges for UPI users, small merchants, clarifies the government. In a piece titled Growing Old, the Statesman argues, for generations, aging was associated with restraint. People slowed down, spent less, took fewer risks and gradually ceded social and economic space to younger generations. That understanding is being overturned. Longer life expectancy, better health care and rising wealth have transformed retirement from a brief closing chapter into a life state that can last three decades. And finally, Hilsa fish spotted in Ganga near Ghazipur in UP decades after Bairaj cut off migration route, informs Hindustan Times. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and US Vice President J.D. Vance discuss ways to further strengthen comprehensive global strategic partnership in key areas. Har Ghar Tiranga campaign begins today, coinciding with 150th anniversary of India's national song, Vande Mataram. Appointment of 30 judges for High Courts of Madras, Calcutta, Madhya Pradesh and Karnataka notified. Amarnath Yatra to remain suspended from both Pahalgam and Baltal routes due to repair of tracks and forecast of bad weather. IMD issues orange alert for heavy rainfall in Uttarakhand and Chhattisgarh today. Sagnik Roy and Sayantan Kushari win gold medal in under 31 pairs at 9th World Bridge Federation Youth Transnational Championships. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: జిల్లాకు చేరిన 14.61 లక్షల క్యూసెక్ల గోదావరి వరద జలాలు, జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14.61 లక్షల క్యూసెక్ల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో 7 మండలాల పరిధిలో 32 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కాజువేలు నీటమునిగాయి. మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్ల సహాయంతో లంకవాసులు రాకపోకలు సాగించారు. 3 రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గటంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చింది. 1,650 కోట్ల రూపాయలతో గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా త్రాగునీటి సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైదియాదేవి సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరాకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు ఇప్పటి వరకు 25% పూర్తయ్యాయని చెప్పారు. ఈ మెగా త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా

జిల్లాలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో గత నెలలో జరిపిన పర్యటన విజయవంతంగా సాగింది. డెల్టా సుస్థిరతకు 152.2 కోట్ల రూపాయలతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన పిచ్చుకలంకలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 2 లక్షల ఎకరాల సాగుభూములకు ఉపయోగపడే లొల్లలాకుల నిర్మాణానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటంపై ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో సాగునీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన వంతెనల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి డెల్టా దిగువ ప్రాంతాలైన కే గంగవరం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు రైతులు వినతులు అందజేశారని కలెక్టర్ తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఇంటింటికి చెత్తను సేకరించే 26 ట్రైసైకిళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిళ్లను సంబంధిత పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజన్ మొదలై 50 రోజులైనా వర్షాలు లేకపోవడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని, సూపర్ ఎల్నీనో కారణంగా సీలేరు నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్, లాకుల దగ్గర నీటి నిర్వహణను మంత్రి పర్యవేక్షించారు. వీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. శ్రోతలు లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. ఫస్ట్ కాల్. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: ధర్మవరం శాంతినగర్ గంగమూడి దగ్గర నుంచి మేడం.
0: ఓకే, మీ పేరండి?
1: మా పేరు సులా పవన్ కుమార్ మేడం.
0: పవన్ కుమార్ గారు, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: రాజకుమారుడు నుంచి.
0: రాజకుమారుడు మహేష్ బాబుది కదండి?
1: అవును.
0: ఓకేనండి. ఏం చేస్తుంటారండి?
1: చేనేత కార్మికు.
0: చేనేత కార్మి మగ్గనేస్తూ ఉంటారండి?
1: అవును మేడం.
0: ఓకే, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ శ్రావణ మాసం.
1: అవును మేడం.
0: రాజకుమారుడు లేదండి. ఇంకొకటి ఏదైనా అడుగుతారా?
1: మేడం ఇంతకుముందు వినిపించినారా మేడం?
0: ఇంతకుముందు వినిపించారా? ఓకే, చెక్ చేస్తానండి. ఐ విల్ ట్రై.

0: అడగండి. ఓకేనండి. అందులో ఏ పాట అండి? ఓకే, కోరుతున్న శ్రోతలండి. ఓకే, అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ

0: నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పిడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, అభిలాష కార్యక్రమం అండి.
3: హలో మేడం.
2: నమస్తే మేడం. నమస్తే అండి, శుభోదయం. మీకు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: మేము అనంతపూర్ బ్లైండ్ హోమ్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం.
2: అవునండి, మీ పేరండి?
3: నా పేరు లత మేడం.
2: నా పేరు అరుణ అండి. లతా గారు, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: మేడం, మాకు నేను నాను మూవీ నుండి ఏ శ్వాసలో చేరితే అనే సాంగ్ కావాలి మేడం.
2: ఓకేనండి. కోరుతున్న శ్రోతలండి?
3: కోరుతున్న శ్రోతలు వర్ష, శకుంతల, చంద్రశేఖర్, శంకరమ్మ. మరి ఈరోజు మా అక్క కూతురి బర్త్డే మేడం. మా అమ్మాయి కోసం, ఆ అమ్మాయి కూడా
2: ముఖ్యంగా అమ్మాయి కోసం.
3: అవును మేడం, అలాగే రేడియో వింటున్న వారి అందరి కోసము కూడా మేడం.
2: ఓకేనండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: ధన్యవాదాలండి.
3: ఓకే.

0: Tapu kalau lo ye kau lama lo. Just pakai klik lo nena. Wah.
1: Chikku kunadu.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిలాష, కార్యక్రమం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నమస్తే అండి. మీ పేరండి? గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్పండి. ఏ పాట కావాలో చెప్పండి. ఏ పాట అయినా పర్లేదా? సైనికుడిలో అది వేయినా? ఓకేనండి. అందులో మీకు ఏదైనా పాట చెప్పగలరా? ఓకేనండి, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, వినండి. ధన్యవాదాలండి.
5: ఎవరు అబ్బాయి అమ్మా?

0: హలో అభిలాష, కార్యక్రమం అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కడప శ్రోతను మేడం, ఓబులుడిని మేడం.
0: ఓబులయ్య గారు?
1: అవును మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: బకావలి కథ చిత్రంలో.
0: గులై బకావలి కథ.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: సలాములేకం సాయబు గారు బలే జోరుగా వచ్చారా అనే పాట కావాలి మేడం.
0: చక్కగా పాడుతున్నారండి మీరు.
1: అవును మేడం.
0: రంగస్థల నటులు కదా మీరు?
1: లేదు మేడం.
0: ఓకే ఓకే, కోరుతున్న శ్రోతలండి.
1: కోరుకున్న శ్రోతలు అందరికోసం మేడం.
0: ఓకే, అందరికోసం మీరు కొరండి, పాట వినిపిస్తామండి, వినండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను ఖాళీగా ఉన్నాను మేడం
0: ప్రస్తుతం. ఖాళీగా? ఓకేనండి, మీకోసం మీరు కొరిన పాట వినిపిస్తాం, వినండి.
1: అవును మేడం, బాయ్ మేడం.
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం, నమస్తే.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందర వచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీకోసం
3: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హలో అభిలాష కార్యక్రమం అండి.
7: నమస్తే మేడం.
6: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నాం అండి. పెద్దన్న గారు మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
7: మేడం జ్యోతి సినిమా నుంచి. మేడం
6: జ్యోతి, అందులో ఏ పాట అండి?
7: సిరిమల్లె పూవాలి నవ్వాలి మేడం.
6: ఓకే, ఏం చేస్తూ ఉంటారు పెద్దన్న గారు?
7: మేడం మేము హౌస్ వైరింగ్ చేసుకుంటుంటాం మేడం.
6: అవునండి, మీరు చాలాసార్లు కాల్ చేశారు నాకు గుర్తుంది.
7: అవును మేడం, అవును మేడం.
6: అందులో ఏ పాట కావాలండి? సిరిమల్లె పూవాలి నవ్వు కదా, కోరుతున్న శ్రోతలు అండి.
7: మా కుటుంబ సభ్యులు అందరి కోసం మేడం.
6: ఓకే, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
7: థ్యాంక్ యూ మేడం.
6: ధన్యవాదాలండి.
8: వల్లే నవ్వు

0: హలో అభిలాష, కార్యక్రమం అండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలము సాతాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతాం మేడం.
0: ఓకే, మీ పేరండి?
1: నా పేరు లక్ష్మయ్య మేడం. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు చాలా దూరం నుంచి మాకు కాల్ చేస్తున్నారు.
1: అవును మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, నా కృష్ణది కంచు కాగడ.
0: కంచు కాగడ. అందులో ఎవరండి హీరో?
1: కృష్ణ మేడం. కృష్ణ, కృష్ణ శ్రీదేవి.
0: కృష్ణ శ్రీదేవి గారు. ఓకే, అందులో ఏ పాట కావాలండి?
1: వైశాఖ మాసాన.
0: ఓకేనండి, కోరుతున్న శ్రోతలండి.
1: సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకరు, భరతసింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, ఇక్రసింహ, అధీర, త్రివర్ణ, గౌతమ్ కుమార్.
0: ఓకే అండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ. మంచిది మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో అభిలాష కార్యక్రమం అండి. హలో.
1: నమస్తే మేడం. నమస్తే మేడం, అర్ణకుమార్ గారు.
0: నమస్తే పొలరయ్య గారు, బాగున్నారా?
1: బాగున్నాయి మేడం. మా వాయిస్ గుర్తుపట్టినందుకు మీకు ధన్యవాదాలు మేడం.
0: మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: హిట్లర్ ఉందా మేడం?
0: హిట్లర్ ఉందండి.
1: నడక కలిసిన నవరాత్రి, చుట్టుపక్కల శివరాత్రి. ఇక్కడ అర్ణకుమార్ ఉన్నారు మేడం. కడపలో వాయిస్ సేమ్, ఆమె వాయిస్ మీ వాయిస్ ఒకేలా ఉంటుంది.
0: ఓకే.
1: మన కడపకి ఫంక్షన్ మీకు మేడం. మన
0: ఓకే, చూసానండి మీరు పెట్టినవి అన్ని చూశాను. ఓకే, మీకు నడక కలిసిన నవరాత్రి కోరుతున్న శ్రోతలండి.
1: అక్కడ వ్యాఖ్యాతలు మన కార్యక్రమాలు కానీ వింటుంటారు మేడం. మన కార్యక్రమాలు కానీ చాలా బాగుంటున్నాయని వ్యాఖ్యాతలు కొంతమంది ఉన్నారు మేడం.
0: ఓకే,
1: మీ వ్యాఖ్యాతలు కానీ కొందరు వాళ్ళు బాగా మెచ్చుకున్నారు.
0: ఓకే,
1: మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. బాగున్నారా మేడం? మంచి మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారే. మా మహిళా పినాకి స్త్రీల కార్యక్రమం అది చాలా బాగుంది మేడం.
0: పద్మరాగాలండి
1: మేడం? పద్మరాగాలు 16 సంచికి అయితే మేడం. మొన్న
0: 14 అండి.
1: 14 బాగుంటుంది. బాగున్నాయి మేడం. మీ యొక్క సేకరణ, మీ యొక్క వ్యాఖ్యానము, తెలియని విజ్ఞాన విశేషాలను తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: ఈ పాటను కోరిన శ్రోతలు చెప్తా కూడా. పూర్ణమే, శ్రీత, సంధ్యారి, సత్యవతి, ఇస్రాయల్, డిఎన్ లాస్య, సుదీప్తి, నిజిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరమలక్ష్మణ, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజ, దీక్ష రెడ్డి, నాగలక్ష్మి.
0: ఓకేనండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
1: మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థాంక్స్.
0: మీకు కూడా ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. ఓకేనండి.
1: ఆకాశవాణి అధికారులు అయినటువంటి సుదీప్ మేడం గారికి, హార్కే మేడం గారికి, మన ప్రియ వ్యాఖ్యాతలకు, స్టేషన్ ఇంజనీరింగ్ సాంకేతిక విభాగానికి, పరిపాలనా విభాగానికి, సెప్టెంబర్ శ్రోతలకు, కవులకు, కళాకారులకు, తోటి అనంతపూర్ల వీళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా.
0: ఓకే, ధన్యవాదాలండి.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కుడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్ రెడ్డి మేడం.
0: అశ్వత్ రెడ్డి గారు, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం వరకట్నం సినిమా పేరు.
0: వరకట్నం
1: ఎవరు చేసిన కర్మ?
0: ఓకేనండి.
1: ధన్యవాదాలు మేడం.
0: కోరుతున్న శ్రోతలండి,
1: అశ్వత్ రెడ్డి, శివమ్మ, శ్రీదేవి, శ్రీనివాస రెడ్డి, లోకేశ్వర రెడ్డి, వర్ణిక.
0: ఓకే అండి. అశ్వత్ అమ్మ గారు, మీకు మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో అభిలాష, కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అంటున్నా నేను.
1: జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, జీవన తరంగాలు మేడం.
0: జీవన తరంగాలు.
1: ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అనే పాట మేడం.
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలండి.

0: జబ్బా, జమీలా, షబానా, అప్సానా, షహీనా, తన్వీర్ బాబా.
1: ఓకేనండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
0: థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం.
1: ధన్యవాదాలండి.
0: ఇంకా మేడం.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అరుణ కుమారి గారు.
0: గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా
1: నమస్తే. నేను హరినాథ్
0: బాబు. హరినాథ్ గుర్తుపట్టాను సార్, హరినాథ్ గారు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రాజమ్మ కుటుంబంలో తడిచే ఎక్కువ గాలి.
0: రాజమ్మ కుటుంబం
1: తడిచే ఎక్కువ గాలి
0: చూస్తున్నానండి.
1: ఇంటికి పడింది

0: అంతే ఉందండి.
1: పూర్ణ శ్రోతలు నా బాబు హర్షవర్ణ, ఎస్ ప్రకాష్, మా ఫ్రెండ్ లాలప్ప, జ్యోతి.
0: ఓకేనండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం.
1: ఆఫ్ కోర్స్ మైన్ ఇస్ ది లాస్ట్ కాల్.
0: అవునండి, మీది లాస్ట్ కాల్, చివరి పాట.
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలండి.

0: శ్రోతలింత వరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి మానవత్వమే మతము రచన మరియు నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.
1: మానవత్వమే మతము రూపకం రచన నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి వ్యాఖ్యానం శ్రీ కొత్తమాసి పుష్పరాజు శ్రీమతి వైవి పుష్పరాగిణి. వినండి మానవత్వమే మతము రూపకం.

సంఘజీవి అయిన మనిషి ఆనందంగా జీవించాలంటే ఆ సంఘం అతనికి ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులను అందించగలగాలి. ప్రకృతిలోని సప్తవర్ణాలు కలిసి ఒకదానిలో ఇంకొకటి మిళితమై తెల్లని కాంతిలాగా మనందరికీ కనిపిస్తూ ఈ భూమిపై నుండి జంతుజాలానికే కాకుండా ఈ ప్రకృతిలోని వృక్ష సంపదకు కూడా జీవనాధారంగా ప్రకాశిస్తోంది. మరి అటువంటప్పుడు ఆలోచన శక్తిగల మనిషి తన అభివృద్ధి కోసం, తనతో సహజీవనం చేసే వ్యక్తి కోసం ఒకరితో ఒకరు కలిసిమెలిసి

0: సంక్రాంతి పుంజంలాగా ఒకే రకంగా ఎందుకు ఉండకూడదో అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది.
1: అనాగరిక స్థాయి నుండి ఆధునిక మార్గంలోకి మనిషి తన ప్రయాణం కొనసాగించడం ప్రారంభించిన తర్వాత క్రమక్రమంగా సంఘజీవనానికి అలవాటు పడుతూ వివిధ వృత్తులను చేపట్టి ఆనాటి అవసరాలకు తగినట్టుగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. క్రమంగా అది కుల వ్యవస్థకు పునాదిగా మారింది.
0: మనిషి స్వార్థ చింతనకు బానిస కాకుండా ఉండటానికి, తనలోని మంచితనాన్ని కాపాడుకోవడానికి సంఘానికి తాము ఏ విధంగా ఉపయోగపడాలో తెలియజేస్తూ మహనీయులు, ప్రవక్తలు బోధనలు చేపట్టారు. సంఘ పరిణామంలో క్రమక్రమంగా మత వ్యవస్థ ప్రారంభమై మనిషి మనుగడను తీర్చిదిద్దాయి.
1: ఒక్కొక్క ప్రాంతంలో ఆనాడు ఉండే సాంఘిక పరిస్థితులు, భావనా సరళి మొదలైనవి ఆయా ప్రాంతాల్లో ఒక్కో రకమైన మత వ్యవస్థ ఏర్పడడానికి కారణాలు అయ్యాయి. ఇలా ఈ భూప్రపంచంలో హిందూ, ముస్లిం, పార్సీ, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్, క్రైస్తవం వంటి మతాలు ఉద్భవించాయి. మనిషి మనుగడను సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఆణిముత్యాల వంటి భావాలను ఈ మతాలన్నీ ప్రచారం చేశాయి.
0: దురదృష్టమైన సంగతి ఏమంటే, చక్కని సాంఘిక జీవనాన్ని అందించడానికి ఏర్పడ్డ మతం యొక్క అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా కొందరు తన సాటి మనిషిని, తనలాగే ఈ భూమిపై స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉన్న ఇంకొక వ్యక్తిని మతం పేరుతో హింసిస్తూ అతని నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఏ మతమైనా సాటి మనిషిని హింసించమని చెప్పిందా అని ఆలోచిస్తే సమాధానం కాదు అని చెప్పవలసి వస్తుంది.
1: ప్రతి మతం ఒకరిపై ఇంకొకరు అనురాగం, అభిమానం కలిగి ఉండాలని చెప్తున్నది. మనిషి మనిషి శ్రేయస్సు ప్రధానమైనదని భావించినప్పుడు మతం అనేది ప్రధానమైన స్థానం నుండి తప్పుకుంటుంది. ప్రతి మనిషిపై మనకు అనురాగం ఏర్పడితే మనం మతాల విషయం మర్చిపోయి అందరం ఒకటై కలిసిమెలిసి జీవితం సాగించగలం.

0: అన్ని మతాలు భగవంతుడు ఒక్కడేనని, ప్రజలందరూ సోదర సమానులుగా ప్రవర్తించాలని చెప్తున్నాయే కానీ ఏ ఒక్క మతం కూడా హింసను, అసూయను, ద్వేషాన్ని, చెడు భావాలను చాటి చెప్పడం లేదు. మతం అంటే భగవంతుని తెలుసుకునే విజ్ఞానమని, వివిధ మతాలు బోధనలు భగవంతుని చేరటానికి సోపానాలని, ఒక్కొక్క మతం భగవంతుని రూపానికి ఒక్కొక్క ప్రతీక అని, అందువల్ల వివిధ మతాలు పోటీపడే ప్రత్యర్థి వర్గాల వలె కాకుండా ఒకే ధ్యేయం కోసం పాటుపడే శ్రామికుల వలె ప్రవర్తించాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు.
1: మతం గురించి సక్రమమైన అవగాహన కలిగి ఉన్ననాడు ప్రతి వ్యక్తి ఇతర మతస్థులను సోదర సోదరీమణుల భావంతో చూడగలడు. అందుకే అటువంటి మత సహనాన్ని అక్బర్ చక్రవర్తి ప్రదర్శించగలిగాడు. ఆయన ప్రపంచానికి చాటి చెప్పిన పరమత సహన ప్రతిరూపమే దీన్ ఈ ఇలాహి. ఇటువంటి మత సహనాన్ని ప్రదర్శించిన మరొక ముస్లిం రాజు గోల్కొండ నేలిన నిజాం అలీ ఖాన్. ఈయన భద్రాచల రామాలయాన్ని పునరుద్ధరించి సాలీనా 40,000 రూపాయలు మంజూరు చేశాడు. శివాజీ మహారాజు ప్రదర్శించిన మత సహనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. భారతదేశ చరిత్రలో అవి శివాజీ వరుసగా విజయాలు సాధిస్తున్న రోజులు.

0: ప్రభు మన సేనలు నేటి యుద్ధంలో విజయం సాధించారు. తమకు ఒక అందాల రాసిన బహుమతిగా తెచ్చారు. అదిగో ప్రభు, ఆ మేనాలోనే ఉంది ఆమె.
1: ఆమెను ప్రవేశపెట్టండి.
2: శివాజీ మహారాజుకు వందనం.
1: ఆ ఆసనం స్వీకరించు. ఎందుకు విచారంగా ఉన్నావు సోదరి?
2: నేను నా భర్త గృహానికి తల్లిపోతున్న సమయంలో యుద్ధంలో ఓడిపోయిన వారితో పాటు నన్ను కూడా ఖైదుగా ఇక్కడికి తీసుకుని వచ్చారు ఈ సేనాని.
1: సేనాపతి,
0: ప్రభు,
1: ఎందుకు యుద్ధంలో మన నిబంధన తప్పావు? స్త్రీలను బంధించరాదని తెలియదా? తక్షణమే ఈ సోదరిని సకల రాజ మర్యాదలతో ఆమె నివాసానికి తెర్చండి.
0: చిత్తం మహాప్రభు.
1: సోదరి, ఇదిగో ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఈ హిందూ సోదరుని చిరుకానుకగా స్వీకరించు.
3: మతం గురించి నిజమైన సరి అయిన అవగాహన లోపిస్తే అది మత కలహాలకు దారితీస్తుంది. అందుచేత మనందరం మంచిని గురించి, మానవత్వం గురించి, సోదరభావం గురించి ప్రపంచ మతాలు ఎటువంటి బోధనలు చేస్తున్నాయో తెలుసుకోవాలి. దీనివల్ల ప్రపంచమంతటా ప్రశాంతత నెలకొంటుంది.
4: ప్రతి మనిషి దురాశపరునిగా కాకుండా ఉన్నదానితో తృప్తిపడమని బోధిస్తున్నాయి అన్ని మతాలు. కోరికలు దుఃఖానికి హేతు అన్నాడు గౌతమ బుద్ధుడు. ప్రపంచమే నా దేశం, ప్రపంచంలోని ప్రజలందరూ నా సోదరులని, మంచి పనులు చేయడం నా ధర్మం అనే భావనను మనుషులు కలిగించేది నిజమైన మతం కాగలదు. అందుకే రిలిజియన్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ అని విలియం పెన్ మహాశయుడు అన్నాడు. నీ పొరుగువాణిని నీ వల్లే ప్రేమించమని యేసుక్రీస్తు చాట చెప్పాడు కదా. ఎవరి వలన లోకమునకు ఎట్టి భయము లేదో, ఎవడు లోకమున నిర్భయుడుగా నుండునో, ఎవడు సంతోషము కోపము ఆవేశములకు వశము కాక వాని వలన కలుగు మనోవ్యాకులత్వమును పొందడు, అతడే నాకు ప్రియుడు. క్రోధము లోభము కామము అనే మూడు దుర్గుణాలు ఆత్మను నశింపచేస్తాయి. కనుక ఈ మూడింటిని విధిగా త్యజించాలి అని భగవద్గీత మనిషికి ఉండవలసిన మంచి లక్షణాలను వివరిస్తుంది. మరి ఈ భగవద్గీత నీతోటి మనిషితో పోట్లాడమని చెప్పడం లేదే, మరెందుకండి మన మధ్య తగవులు?
3: ఆపదలో నున్న వారికి న్యాయం కల్పించడం, నిరాధారులకు సహాయం చేయడం, ఆకలితో నున్న వారికి అన్నదానం చేయడం మొదలైనవి భగవంతుని ప్రార్థన చేయడం కన్నా గొప్ప పనులని ఖ్వాజా మొయిద్దీన్ చిస్తి అనే ముస్లిం గురువు అన్నాడు.

మానవత్వం, ప్రేమ అనే భావనలు మనసునందు లేనినాడు ఎన్ని మతపరమైన కార్యాలు నిర్వహించినా అవి వ్యర్థం అని అన్నాడు పురంధరదాసు. మనిషి పరిశుద్ధమైన ఆత్మ కలిగి ఉండాలని క్రైస్తవ మతం చెప్తే అహింస సత్యమార్గాలు ప్రధానాలని బౌద్ధ జైన మతాలు చాటి చెప్పాయి. మతం ఏదైనా మనసు ప్రధానం, మనిషి ప్రధానమని అన్ని మతాలు చాటి చెప్తున్నాయి.

0: మనిషే కాదు తన చుట్టూ ఉండే జంతుజాలాన్ని కూడా ప్రేమించి వాటి మనుగడకు సహాయపడటం కూడా ఒక గొప్ప పవిత్రమైన కార్యక్రమంగా భావించిన చరిత్ర పురుషులున్నారు. ఒకసారి స్వామి ఏకనాథ్ మహారాజ్ కాశీ నుండి రామేశ్వరం తీర్థయాత్ర చేస్తూ కాశీ నుండి కావడులతో గంగాజలాన్ని రామేశ్వరంలోని సముద్రంలో కలపడానికి తీసుకుని వస్తున్నారు. ఆ విధంగా చేస్తే కానీ తీర్థయాత్ర పూర్తి కాదని ఆనాటి నమ్మకం. ఈ విధంగా వారి ప్రయాణం సాగుతుండగా ఒకచోట ఒక గాడిద అతనికి కనిపించింది. అది దాహంతో బాధపడుతూ ఇక చనిపోయే స్థితికి చేరుకుంటున్నది.
1: అదే సమయంలో అక్కడికి చేరిన స్వామి ఏకనాథ్ తన వద్ద ఉన్న గంగాజలాన్ని గాడిదకు త్రాగించి దాని దాహాన్ని తీర్చి దాన్ని బ్రతికించాడు. ఈ చర్యను చూసి స్వామీజీతో, తీర్థయాత్ర చేస్తున్నవారు ఇతని చర్యను పిచ్చివాని చర్యగా భావించి నిందించసాగారు. దానికి సమాధానంగా, తోటి ప్రాణి జీవితాన్ని కాపాడడం కంటే మనిషికి ప్రధానమైంది లేదని, తాను చేసిన ఈ పని తను సాగిస్తున్న తీర్థయాత్ర కన్నా ఎంతో పవిత్రమైన కార్యమని వివరించి చెప్పాడు. మతపరంగా మహోన్నత స్థానం అధిరోహించిన వారు అన్ని వీలలా సంకుచిత భావాలను ఖండిస్తూనే ఉన్నారు.
0: ఏ మతమైనా మనిషిలో మానవత్వపు విలువలు కోరుతుందని, ఇది కోల్పోయిన నాడు మనిషి ఏ మతం స్వీకరించినా ఫలితం లేదని, అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుందని మనం తెలుసుకున్న నాడు అందరం సోదర భావంతో ప్రశాంత జీవనం గడపగలం. రామ అని పిలిచినా రహీం అని పిలిచినా భగవంతుడు ఒకడేనని, మతాన్ని సంకుచిత భావంతో చూడరాదని చాటి చెప్పాడు కబీర్.
1: మతపరమైన విషయాలతో దేశంలో అనుగుణం జరిగితే ప్రజల్లో అనేకత ప్రబలి సంఘీభావం కొరవడి దేశ స్వాతంత్రానికి ముప్పు ఏర్పడగలదు. ప్రపంచ చరిత్రలో మతపరమైన విషయాలలో అనేక్యత వలన మహాసామ్రాజ్యాలు మట్టి కలిసిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే మతం గురించి సక్రమమైన అవగాహన కలిగిన నాడు ప్రజలందరూ సోదర సమానులనే భావన అందరియందు కలిగి అది దేశ సమైక్యతకు దారితీస్తుంది. అటువంటి దేశం లౌకిక రాజ్యంగా వెలుగొందుతుంది. అందుకే మనం ఏ మతం వారమైనా మనందరం ఈ భారత భూమిపై జన్మించిన భారతీయులమని మర్చిపోరాదు. మత సహనంతో మన దేశాన్ని అభివృద్ధి వృత్తంలో మనం నడిపించుకుపోవాలి.
2: పరమోత్తమ భరత భూమి జన్మభూమి మనది, పరమ శాంతి పరమ నీతి ధర్మభూమి మనది.

0: మీరింతవరకు మానవత్వమే మతము రూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ కొత్తమాసి పుష్పరాజు, శ్రీమతి వైవి పుష్పరాగిణి, రచన నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.
1: ఇప్పుడు వినండి నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, రాజేష్ పాడిన పాట వింటారు.

ప్రేమదేశం చిత్ర నుంచి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370-35 ఏ రద్దు చేసిన ఏడేళ్లలో జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అణగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయ పౌరసేవల దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనిక, పౌర విభాగాల మధ్య సమన్వయంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. మారుతున్న భద్రతా పరిస్థితులు, సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు.

0: కోడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. సైనిక పరిపాలనా వ్యవస్థలు వేర్వేరు మార్గాల్లో కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌర సైనిక అధికారుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించేందుకు ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్దిపరమైన నియామకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: आज भारत में यूनिफॉर्म और सिविल सर्विस दोनों का एक ही कमिटमेंट है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. जब उद्देश्य एक हो तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य में बदल जाती है. सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है.
2: విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ గురువారం పలు కీలక బిల్లులను ఆమోదించింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలు చేయనున్నారు. అనంతరం ట్యాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకునే విదేశీ సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను మినహాయింపును 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించే ప్రతిపాదన ఇందులో ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఎక్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో గురువారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. అసోంలో జాతీయ రహదారి 15పై 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. గౌహతి సమీపంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 150,000 ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చిదిద్దడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో గురువారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ, సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
2: ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి అంచనాను 6.7% పెంచామని అన్నారు. రేపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించారు.

0: నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5% and Q4 at 6.8%.
2: రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై జరిగిన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, టెరిటోరియల్ ఆర్మీ పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమని అన్నారు. దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సైనికులుగా దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు.
0: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగ భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. ఈ సందర్భంగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
3: सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी, लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए. सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई. आप जैसे जो एथलीट रिटायर करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे. देश की आपसे बहुत ज्यादा अपेक्षा है. हमें हर बार नए लक्ष्य को तय करना है और ये लक्ष्य को अचीव करने के लिए प्रयास करना है.
0: నీట్ యూజీ ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వైద్యుల సంఘాలు, పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధ్యలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీని ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
2: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
4: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 70

0: 636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
1: భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు కళాకారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారతీయ చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదని, అది దేశ సంస్కృతి సంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా నేత కార్మికులు కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు.
2: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమం విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట స్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
1: వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. గుజరాత్లోని వడోదరా జిల్లా మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఖాబాయ్ రబారీపై 30,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ కింద అండ్ మనమున్నాము హరివిల్లు ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి నేనైతే అడిగేశాను మీ ఫేవరెట్ బుక్ ఆర్ మీరు బుక్స్ చదివి ఆచరిస్తున్న ఏదైనా ఒక విషయం మాతో షేర్ చేసుకోండి అని చెప్పి. సో ఎస్, చాలా మెసేజెస్ వచ్చేసాయి విని. సో ఎవరు అంటే, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ హాయ్ డాక్టర్ గారు, అండి నేనండి విజయలక్ష్మి, పెదగుండూరు, బాగున్నారా అంటూ. ఓకే, హరివిల్లికి స్వాగతం అంటున్నారు, కానీ విజయలక్ష్మి గారు క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ ఇంకా థింక్ చేస్తున్నారా? ఓకే. అండ్ ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే సో గుడ్ మార్నింగ్, నేను కూడా సూపర్గా ఉన్నా, నేను అడిగిన దానికి ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అప్పల్ రాజు గారు పెడన్ నుంచి మన ప్రిన్స్ మహేష్ బాబుకి విషెస్ అన్నారు. అయ్యో ఎప్పుడో చెప్పేశాం కదా, అండ్ అలానే వండర్ఫుల్ సాంగ్స్ కూడా వినిపిస్తున్నాను. ఇంతకీ అప్పల్ రాజు గారు ఏమంటారంటే, సో వేరియస్ మ్యాగజైన్స్ చదివి అందులో ఉండే ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ ఉంటాను అంటూ మెసేజ్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా కనకారావు గారు పెడల నుంచి భగవద్గీత, ధర్మో రక్షతి రక్షిత, నిజమే. సో ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. కొంచెం లేట్ అవచ్చేమో కానీ ఖచ్చితంగా కాపాడుతుంది. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగలు, ఇందులో ఒక గ్రామం కాలానికి అనుగుణంగా ఎలా మారిందో తెలుస్తుంది. ఓకే, మహాభారతం అంటే కూడా చాలా ఇష్టం, ఓకే రోజు చదువుతూ ఉంటాను అంటున్నారు. సో ఆసమ్. సో జెన్జి వింటున్నారా, ఈ మెసేజ్లో ఉన్న ఈ పుస్తకాల పేర్లన్నీ రాసి పెట్టుకోండి, బికాజ్ నాకు తెలిసి అసలు మీరు ఇప్పటి వరకు ఇవి విని ఉండరు, చదివి కూడా ఉండరు. చదివితే మాత్రం ఐఎమ్ డామ్ ష్యూర్ బోల్డ్ అంత నాలెడ్జ్ మీ సొంతం అవుతుంది. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అల్కనంద గారు అన్నారు, కమతం వెంకటరెడ్డి, వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు. సో నాకు ఇష్టమైన పుస్తకం రామాయణం, ఇందులో మానవ జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే నీతిని చక్కగా వివరించారు అంటూ మెసేజ్ పంపించారు. ఎన్ఎస్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, మరి ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నాను. సో మీ ఫేవరెట్ బుక్ ఆర్ ఈ పుస్తకం చదివి, అంటే లైక్ అది పెద్ద నావల్ కాదు, ఏదైనా కొటేషన్ ఆర్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా కానీ నేను చదివి అది నేను ఆచరిస్తున్నాను అని ఏదైనా ఒక విషయం ఉంటే ఏదైనా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం విన్నారో మీకోసం మా వాట్సాప్ నెంబర్ 8662488141, 8662488141. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మరి ఇంకొక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, శ్రీమంతుడు ఫిలిం నుంచి. సో శ్రీమంతుడులో అన్ని సాంగ్స్ వండర్ఫుల్గా ఉంటాయి, కానీ ఈ పాటలో పాటలోని ఆ లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో ముందైతే ఈ పాట వినేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

నిర్వహించినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, శ్రీమంతుడు ఫిలిం నుంచి మరి రామాయణంలోని అనీతి మూడు నిమిషాల్లో ఈ పాట లిరిక్స్లో ఎంత చక్కగా చెప్పారో కదా. సో నిజంగానే వాళ్ళు ఇన్ని త్యాగాలు చేశారు, అలా చేశారు అంటారు. అయితే కొంతమంది ఆప్షన్ లైక్ చేస్తారు, కానీ ఆప్షన్ ఉన్నా పక్క వాళ్ళకి మంచి చేయకుండా ఉన్న ఈ రోజుల్లో ఆ రాముడు నిజంగానే మన అందరికీ కూడా ఆదర్శం. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. సో శ్రీదేవి, శైలజ అండ్ ఇంకా స్వరూప గారు కడప

0: నుంచి, సో చివరికి మిగిలేది అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి గారు, తెలుగు బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా మంచి నీతి కథలు ఉంటాయి అంటూ ఉన్నారు. సుకుమారి గారు విజయవాడ నుంచి, నేను భగవద్గీత చదివాను, మా పిల్లలకు కూడా నేర్పించాను, ఆధ్యాత్మికతలో చాలా హ్యాపీగా ఉన్నాం అంటున్నారు. సూపర్ అండి, ఇలానే ఆ నాలెడ్జ్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అండ్ అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, చాలా రోజులకు వచ్చారు, బాగున్నారా అంటున్నారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ అండ్ ఫ్యామిలీ. నేను ఎక్కడికి వెళ్ళా, నేను వస్తూనే ఉన్నా, కాకపోతే అలా ఆ చల్లగాలికి ఒక్కొక్కసారి సాయంత్రాలు వస్తూ ఉన్నారు. బట్ మీరు ఇంతకీ బుక్ గురించి అయితే ఆన్సర్ పంపించలేదు, నస్రీన్ అండ్ నజీర్ గారు, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ అంటూ, ఓకే, భగవద్గీతలో ఉన్న ఆ పాయింట్, ఏది శాశ్వతం కాదు అని, అది ఫాలో అవుతున్నాను అన్నారు. సూపర్ దుర్గారావు గారు, నిజంగానే అంటే లైక్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, సక్సెస్ వచ్చినప్పుడు అబ్బో అసలు నేనే పెద్ద తోపు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, అది శాశ్వతం కాదు. అండ్ ఇన్ కేస్ ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు, అరే ఎందుకు నాకు ఇట్లా జరిగింది అనుకుంటే అప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. సో ఎస్ దుర్గారావు గారు, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్. అండ్ రాకేష్ ముంబై నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, వెరీ గుడ్ మార్నింగ్, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా హ్యాపీగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయి ఉండేది. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, కొంతమంది సాంగ్ రిక్వెస్ట్ అయి పంపిస్తున్నారండి. సో ఇది హరివిల్లి షో, దయచేసి క్వశ్చన్ విని మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. అండ్ ఎస్, ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. మనం రోజు వాడే ఫోన్ కంటే పుస్తకం ఎంతో విలువైంది, ప్రతి ఒక్కరూ కూడా పుస్తకాలని ప్రేమగా చదవండి, నాకు కూడా పుస్తకాలు అంటే చాలా చాలా ఇష్టం అంటూ, పుస్తకాల వల్ల మానసిక వికాసం, విజ్ఞానం కూడా వస్తుంది. ఎస్, ఇందాక మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో దాని గురించి, అండ్ అందుకే మరి దాని గురించి క్వశ్చన్ అడిగాను. నాకు యోగా ధ్యానం పుస్తకాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి, సో చిట్కాలు ఇవన్నీ ఉండే పుస్తకాలు కూడా మీ ఇష్టం అంటూ, గుడ్ బాలసుబ్రహ్మణ్యం దేవంగా వేటపాలెం రామనగర్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ హాయ్ అల్కనంద గారు అంటున్నారు, మురళీ గారు, హలో మురళీ గారు. అండ్ ఇంకా నెక్స్ట్ కొనుకొండల రమణారావు గారు, భగవద్గీత అంటూ మెసేజ్ పంపించారండి. ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్కనంద.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే,
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నా మహర్విలు కార్యక్రమంలో. అండ్ ఎస్, ఏ మాత్రం లేట్ చేయకుండా మెసేజెస్ చదివేస్తున్నాను, బికాస్ ఇక్కడైతే నేను ఎన్ని మెసేజెస్ చదివినా ఇంకా 100 మెసేజెస్లో 15+ మెసేజెస్ ఉంటున్నాయి. కాబట్టి సో నెక్స్ట్ ఎవరు అంటే అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆర్జే గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు. సో క్వశ్చన్ వినలేదు కదా, సెకండ్ క్వశ్చన్కైనా ఆన్సర్ పంపించేసేయండి. క్వశ్చన్ విని అండ్ ఆరాధ్య నంద్యాల నుంచి, అయ్యో క్వశ్చనే అర్థమవ్వలేదు అంటుంది. ఎందుకు ఆరాధ్య, నువ్వేం చదువుతున్నావు ఇంతకీ? సో అర్థమవుతే పేరెంట్స్ని అడగచ్చు కదా. మనం నావెల్స్ ఆర్ బుక్స్ చదువుతూ ఉంటాం కదా, ఏదైనా ఇన్స్పిరేషనల్ బుక్స్ కానీ, అలా నీకు నచ్చిన బుక్ ఆర్ ఆ బుక్లోంచి నువ్వు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం ఏంటి అని అడిగాను. ఓకేనా, ఇప్పుడైతే ఆన్సర్ పంపించుకు, బికాస్ నేను సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను ఆరాధ్య. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, గీతా బోధన, భగవద్గీత వింటాం మేడం అంటున్నారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ఇంకా ముంత పెద్దన్న. ఏమండి మధ్యలో కామాలు పెట్టచ్చు కదా, ఇవన్నీ నలుగురు ఐదుగురు పేర్లా ఒకళ్ళు పేరా అర్థం అవ్వక, చూసారు కదా నా పాటలు. సో మీరే కాదు అందరూ కూడా మధ్యలో ఒక కామ ఫుల్ స్టాప్ ఇలాంటివి యూస్ చేస్తే చదివే నాకు వినే మీకు కూడా బాగుంటుంది. అండ్ యస్ నెక్స్ట్ నమస్కారం అండి అంటూ, నాకు నచ్చిన పుస్తకం భగవద్గీత. నన్ను నేను గెలవడం అంటే నాలో ఉన్న 6 శత్రువుల్ని, హరిషడ్వర్గాల్ని గెలవగలిగితేనే ప్రపంచాన్ని గెలవగలను అని చెప్పడం అంటున్నారు కేఎస్వి రామకృష్ణ గారు విజయవాడ నుంచి. సూపర్. సో తెలిసినా కూడా చాలామంది ఆచరించరు, కానీ చదివినవి ఆచరిస్తేనే కదా అది నిజంగా మనల్ని ఆ ముందుకి తీసుకెళ్తుంది. ముందుకు తీసుకెళ్ళడం అంటే లైఫ్లో ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఎస్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, విత్ ప్రూఫ్, అంటే విత్ ప్రూఫ్ అని కాదు నాకు అర్థం అవడానికి వీలుగా, జాస్పర్. హాయ్ జాస్పర్. సో

వాళ్ళ సిస్టర్ పర్ల్ చాలా ఇష్టం అంట బుక్స్. అబ్బా అసలు మీ ఇద్దరి మధ్యన ప్రేమానురాగాలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. సో ఎస్, బై యోర్ సెల్ఫ్ ద డాబ్ ఫ్లాస్ అని చెప్పి టామ్ కౌర్ ఆ బుక్ ప్రస్తుతం చదువుతున్నట్టుంది. సో ఎస్, నిజంగానే ఎవరో మనకి ఏదో వచ్చి తెచ్చి ఇవ్వాలి అట్లా అస్సలు అనుకోకండి. అండ్ బుక్స్ కూడా అంతే. బుక్స్ యాక్చువల్గా పూర్వకాలంలో అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం గిఫ్ట్స్గా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే బుక్స్ ఇస్తే ఏ ఎవరటి గారా నిన్ను బుక్స్ తెమ్మని చెప్పి ఆ డబ్బులు వేస్ట్, ఆ డబ్బులు ఇస్తే నేను ఏదో ఒకటి కొనుక్కుంటా ఆ స్టేజ్కి వచ్చేసాం అనమాట. బట్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఆ బుక్ రీడింగ్ హాబీని స్టార్ట్ చేయండి. ట్రస్ట్ మీ, ఒక 15 డేస్ ట్రై చేయండి, మీరే ఇంకా ఆ హ్యాబిట్ని వదలరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే జ్యోతి కొర్నేపాడ నుంచి. హాయ్ జ్యోతి. సో కామిక్ బుక్స్ చదువుతాను ఎక్కువ కాలేజ్ లైబ్రరీలో అంటుంది. ఏదో ఒకటి, ఏ బుక్ చదివినా అది మన స్ట్రెస్ తగ్గిస్తుందంట. సో ఏదైనా పుస్తకం చదవండి. అండ్ ఇంకా నా ఫేవరెట్ బుక్ వచ్చి సుధామూర్తి గారు రాసిన గ్రాండ్ మదర్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్. సో దాని నుంచి చాలా మొరల్స్ నేర్చుకున్నానక్క అంటుంది. దాట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అయితే అవన్నీ పాటిస్తావు అని కూడా అనుకుంటున్నాను బుక్స్లో చదివిని అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు. గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అలకనంద గారు, ఇప్పుడే వచ్చి రేడియో రేడియో పెట్టానండి అంటున్నారు. ఏమైపోయారండి ఇప్పటివరకు ఏమైపోయారు? అండ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారికి ఎప్పుడో మనం శుభాకాంక్షలు చెప్పేసాం మార్నింగ్ కాఫీ టైంలోనే. అండ్ నేనైతే చదువుకోలేదు అంటారు. అయ్యో ఈ బుక్స్ అయితే చదివే ఉంటారు కదా. సో అయితే స్టోరీస్, నావెల్స్, వీక్లీస్ అండ్ ఇంకా బాలమిత్ర, బొమ్మరిల్లు ఇలాంటివి అయితే చాలా చదివానండి అంటున్నారు. ఓకే ఆసమ్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ముత్తులూరు విలేజ్ నుంచి వీరమ్మ లత, మహాభారతం అంటున్నారు. సూపర్ అండి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అల్కనంద గారు, మనం ఎంత సంపాదించినా చనిపోయినప్పుడు ఏది వెంట రాదు. నిజమే, బట్ అది చనిపోయాకనే తెలుస్తుంది అందరికీ, అందుకే ఎవరు పాటించట్లేదు. సో అనంతపూర్ నుండి మధుసూదన్ రెడ్డి గారు. ఎస్. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడర్ నుంచి, నాకు స్టోరీస్ బుక్స్ చదవడం ఇష్టం అండి. ఇదివరకు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలామంది బుక్స్ చదువుతూ ఉండేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఫోన్స్ చూసుకుంటారు. నిజమేనండి. హోప్ అందరూ మళ్ళీ మారాలి అని అనుకుంటున్నాను. అండ్ ఆరాధ్య మెసేజ్ పంపించేసింది రామాయణం అంటూ. ఓకే. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ కానూర్. సైకాలజీ ఆఫ్ మనీ. ఓకే. సో మనీ సైకాలజీ ఏంటి? సో బాగుందండి బుక్. ఇంతకీ ఎవరు అంటే పంపించింది శ్రీనివాస్ అండ్ తాతారావు గారు, మా తాతగారు అంటూ పంపించారు. ఓకే ఎస్ శ్రీనివాస్, నాకు గుర్తుంది లాస్ట్ టైం పంపించావు కదా తాతగారు చెప్పారు ప్రోగ్రామ్ గురించి అని చెప్పి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివిద్ భారతి ఫ్యామిలీ. నువ్వు కూడా ఇట్లానే మా అన్ని ప్రోగ్రామ్స్కి మెసేజెస్ పంపిస్తూ ఉండు. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడర్ నుంచి ఏమంటున్నారు, మీ వాయిస్ మారిపోయిందా అంటున్నారు. నా వాయిస్ ఒక 4 రోజుల నుంచి ఇలానే ఉందండి, మీరు ఇప్పుడు ఇప్పుడు గమనించారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి. హాయ్ నెల క్వీన్ నల్కనంద గారు, ఈ మధ్య ఇక్క గాయ్ అనే బుక్ చదువుతున్నాను, చాలా బాగుంది అంటున్నారు. ఓకే సూపర్ అండి. సో అయితే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించటం ఎలా? సో యాక్చువల్గా ఈ ఇక్క గాయ్ అంటే జపనీస్ అనమాట. సో జపనీస్లో చాలా కొటేషన్స్ ఉంటాయి, అంటే ఇట్లా ఈజీగా మనం గుర్తుపెట్టుకునేలాగా, అలాంటిదే ఈ ఇక్కిగై అనే ఒక బుక్ కూడా. సో మీరు పంపించారు కాబట్టి నాకు అలా గుర్తొచ్చేసింది. అండ్ ఇందుకీ ఈ ఇక్కిగై అంటే ఏంటంటే, అసలు మనం ఎందుకు ఉండాలి, మన పర్పస్ ఏంటి, ఆర్ ఉన్నాము, ఎలా హ్యాపీగా ఉండాలి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఐ థింక్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం, బికాస్ ఆల్రెడీ స్టూడియోలో సమయం 10:41 అయిపోయింది. కాబట్టి మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఐ గెస్ అందరికీ తెలిసిన విషయమే, కొంచెం ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించండి. సో ఏంటి అంటే, పద్మశ్రీ అందుకున్న తొలి కమీడియన్ ఎవరు? సో యాక్చువల్లీ ఐ థింక్ ఇండియా మొత్తంలో కూడా ఈయనే, బట్ లక్కీగా మన అదృష్టం హీఈస్ అవర్ తెలుగు కమేడియన్. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అందించే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్య నటులు ఎవరు? తెలిస్తే గనక నాకు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను మురారి ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో మీరు కనుక గమనిస్తే

అంటే ఆల్మోస్ట్ అంటే లైక్ డ్యూయెట్స్ అండ్ హీరోయిన్స్తో ఉన్న పాటలు పక్కన పెట్టేస్తే మహేష్ బాబు గారి ఫిలిమ్స్లో అట్లీస్ట్ ఒక రెండు సాంగ్స్లో అయినా విని ఆలోచించి ఆచరించాల్సిన పాటలు అంటే ఆ లిరిక్స్లో అర్థాలు ఉంటాయి. సో ఇప్పుడైతే అలాంటి ఒక పాట మీకోసం వినిపించేస్తున్నాను, వినేసేయండి. ఆ తర్వాత ఏం ఆచరించాలి, ఏం అర్థమైందో తెలుసుకుందాం. అండ్ ఎస్, దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ కింద అండ్ మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మరి నేనైతే అడిగాను పద్మశ్రీ అందుకున్న తొలి హాస్య నటులు ఎవరు అని చెప్పి. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేనైతే ఫటాఫట్ చదవాల్సిందే, బికాజ్ ఇక్కడ ఆల్రెడీ 25+ మెసేజెస్ ఉన్నాయి కాబట్టి చూద్దాం అసలు వీటిలో ఎన్ని రైట్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పి. సో ఎవరు అంటే కనకారావు గారు పెడ నుంచి నాకే రెండు ఆప్షన్స్ ఇచ్చారు, రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పి. ఎస్ యాక్చువల్లీ రెండిట్లో ఒకటైతే కరెక్టే, కానీ మీరు పక్కాగా పంపాలి కదా. ఎనీవేస్ రైట్ ఆన్సర్ కింద ఇచ్చేస్తున్నానండి. ఎన్ఎస్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, నిజమే అండి ఇది జపాన్కి సంబంధించిన పుస్తకమే అంటూ ఆన్సర్ పంపించారు. మరి ఇది రైట్ రాంగో వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ. సో మీరు కూడా వెయిట్ చేయండి ఆన్సర్ కోసం. ఆరాధ్య మహిమన్ నంద్యాల నుంచి, ఆరాధ్య ఇంతకీ నువ్వు ఏం చదువుతున్నావు, స్కూల్కి వెళ్తున్నావా కాలేజ్కి వెళ్తున్నావా, అది కూడా నాకు మెసేజ్ పంపించేసాయి. అండ్ ఇమ్రాన్ ఖాన్ అండ్ సీమా. ఓకే సో ఒక క్లూ ఇచ్చేస్తున్నాను, క్లూ ఇన్ ద సెన్స్ బ్రహ్మానందం గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఇవాళ నాకు అర్థమైపోయింది, చాలామంది ఆయన పేరే పంపించారు. సో బ్రహ్మానందం గారు అయితే ఆన్సర్ కాదు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సత్తుపాటి రాము, పుష్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం నుంచి. సో వెయిట్ చేయండి, ఇంక 5 మినిట్స్లో ఎలాగో ఆన్సర్ చెప్పేస్తాను. అండ్ ఇంకా కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. సో నేను పని చేస్తాను, బ్రహ్మానందం గారు అని పంపించినలే కాకుండా రైట్ ఆన్సర్ పంపించినవి మాత్రం చదివి వినిపించేస్తున్నాను. సో ఎవరు అంటే అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కున్నూత్న సునీల్ గారు. ఓకే లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి. ఏంటంటే కొంచెం లేట్ అయ్యారు, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. నేనైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇంకా హిస్టారికల్ ఈవెంట్స్ గురించి చాలా బాగా చదువుతాను అంటారు. ఎస్ అవన్నీ చదువుతూ అలా ఊహించుకుంటూ ఉంటారు కదా, ఐ అండర్స్టూడ్. అండ్ ఇంకా కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నీరజ్ మేడం, ఆయనే మేడం అంటూ పంపించారు. ఎస్ నీరజ్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే జానకిరామ్ గారు, వెయిట్ ఫర్ ది ఆన్సర్. అండ్ వివేక్ ఓకే బ్రహ్మానందం గారు అనే పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సుకుమారి, విజయవాడ నుంచి. సూపర్ అండి, సో ఏ సంవత్సరం ఏంటి అన్ని కూడా పంపించేశారు. సో థ్యాంక్ యూ సుకుమారి గారు. అండ్ ఇంకా రంగాచార్యులు గారు ఓకే టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే జాస్పర్, జాస్పర్ రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ ఇంకా ఐదుగులపల్లి గ్రామం నుండి గిరిజా సోమేశ్వర్ దేవాంగ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. ఓకే ఓకే అండి, సో గూగుల్ని అడిగి పట్టేస్తే ఇలానే తప్పులుంటాయి, గూగుల్ని కూడా కరెక్ట్గా అడగాలి, పాపం కన్ఫ్యూజ్ చేసి అడిగితే ఎలా చెప్పండి. సో ఎస్ ఆన్సర్ మరి కొద్దిసేపట్లో రివీల్ చేసేస్తాను. కేఎస్వి రామకృష్ణ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఓకే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపూర్ నుంచి అనురాధ గారు. అయ్యయ్యో అనురాధ గారు ఇంకా అలా అలా టైప్ చేస్తూ ఉన్నారు, టైప్ చేస్తూ ఉండండి. అండ్ ఓకే అల్కనంద గారు అంటూ స్వీట్ వాయిస్ అన్నారు, ఆన్సర్ ఇక్కడండి మురళి గారు ఆన్సర్ పంపించండి. అండ్ ఇంకా దుర్గారావు

రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు అంటే, ఓకే వీళ్ళ పేరు పంపించలేదు, రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ రామనగర్ నుంచి బోడి బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే రాఘవ. సో రాఘవ గుడ్ మార్నింగ్, బట్ రైట్ ఆన్సర్ అయితే నేను ఇప్పుడు మీ అందరి కోసం రివీల్ చేసేస్తున్నాను. సో ఎస్ ఆన్సర్ వచ్చి రేలంగి గారు, మన రేలంగి వెంకటరామయ్య గారు. సో రేలంగి గారికే ఫస్ట్ టైం, అంటే నేను ఇందాక చెప్పాను కదా మేబీ ఇండియాలోనే ఈయన ఫస్ట్ కమేడియన్ అయి ఉండొచ్చు. అండ్ ఆయన తెలుగువారు అవడం ఇంకా గర్వకారణం. సో 1970లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పద్మశ్రీతో రేలంగి వెంకటరామయ్య గారిని సత్కరించారు. అండ్ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఎంత బ్యూటిఫుల్ యాక్టరో కదా, అంటే హాస్య నటుల మీద పాటలు అండ్ ఇంకా ఫ్యూ ఎపిసోడ్సే డైరెక్టర్స్ పెట్టారంటే వాళ్ళకున్న క్రేజ్ అండ్ ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో అంత అద్భుతమైన నటులు రేలంగి గారు. సో ఆయన ఒకసారి స్మరించి

0: ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఎంత బ్యూటిఫుల్ యాక్టరో కదా, అంటే హాస్య నటుల మీద పాటలు అండ్ ఇంకా ఫ్యూ ఎపిసోడ్సే డైరెక్టర్స్ పెట్టారంటే వాళ్ళకున్న క్రేజ్ అండ్ ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో అంత అద్భుతమైన నటులు రీలంగి గారు. సో ఆయన ఒకసారి స్మరించుకుంటూ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మాయాబజార్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియంటూ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలు ఇంకా నావే కదా. సుందరి ఓహో సుందరి ఆహ సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
2: దూరం దూరం
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. సుందరి ఆహ సుందరి ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. సుందరి ఆహ సుందరి ఓహో సుందరి, ఆగు మంచు తగ్గియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు తగ్గియార మరలెందు

పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముద్దట లింక నావే కదా.

0: சுந்தரி, ஓ சுந்தரி, சுந்தரி, ஓ சுந்தரி, ஓ சுந்தரி, ஓ சுந்தரி.
1: సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఒకటా రెండా ఈయన చేసిన పాత్రలు, ఇంకా ఈయన ఈయన మీద పిక్చరైజ్ చేసిన పాటలు కూడా ఎన్ని ఉన్నాయో, సో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, లవకుశ, కులగోత్రాలు, సో ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో నటించారు అండ్ నవ్వించారు కాదు, ఇప్పటికీ నవ్విస్తూ ఉన్నారు. మరి స్క్రీన్ పైన ఆయన సీన్స్ అవన్నీ వచ్చినప్పుడు నవ్విన వాళ్ళు ఉంటారా? అయితే స్వచ్ఛమైన కామెడీ అని ఖచ్చితంగా చెప్తాను, అప్పట్లో వచ్చిన సినిమాలు అండ్ ఇంకా నటులు అయితే. అంటే పక్క వాళ్ళని వెక్కిరించడం ఆర్ వేరే వాళ్ళని ఇది చేసి వచ్చే కామెడీ కాకుండా ఒక స్వచ్ఛమైన, అంటే వాళ్ళ అమాయకత్వం నుంచి పుట్టుకొచ్చే ఆ కామెడీ అప్పటి కమేడియన్స్కే సాధ్యం అని నేనైతే 100% చెప్తాను. అండ్ ఎస్, దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ మాయాబజార్. మరి ఇంకా కొన్ని మెసేజెస్ అయితే వచ్చేస్తాయి, అవి చదివి ఫినిష్ చేసేద్దాం. సో ముసాపేట్ నుంచి ఎవరు అంటే నరేష్, మెర్సీ విజయ, ఈరోజు షో చాలా బాగుంది అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి చాలా మంచి పాట వినిపించారు, సంతోషం అన్నారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో బంగారం అంటూ సారీ ఫర్ ది లేట్ మెసేజ్ అంటారు. పర్లేదు, మీరు అందరూ విని ఆస్వాదిస్తున్నారు కదా, అదే చాలండి. అండ్ ఇంకా సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి రైట్ ఆన్సర్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నేనైతే రేలంగి గారి ఇంకొక అద్భుతమైన పాటతోటి టాటా బాబా చెప్పేస్తున్నాను, బికాస్ నెక్స్ట్ ఆర్జే మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. సో ఎస్ ఫ్రెండ్స్, అప్పు చేసి పప్పు కూడా ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్తో దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కందా సైనింగ్ ఆఫ్. టాటా బాబా సైనారో.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ దేశాలు మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో తాజాగా ఈజిప్టు కూడా చేరనున్నట్లు తుర్కీయే విదేశాంగ మంత్రి వెల్లడించారు. అన్ని విషయాల్లో తమ భాగస్వామిగా ఉండే ఆ దేశం మక్కా ఒప్పందంలోనూ చేరుతుందని తెలిపారు. అయితే తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, తమను తాము బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిపై సంతకం చేశామని స్పష్టం చేశారు. అమెరికా తన ప్రవర్తనను మార్చుకునే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. నౌకా దిగ్బంధనం ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తాజాగా డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బెదిరించకూడదని పేర్కొంది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించింది. అయితే ఇరాన్ చేసిన తాజా డిమాండ్లపై అమెరికా ఇంకా స్పందించలేదు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కేవలం 36,233 క్యూసెక్ల వరద ప్రవాహం మాత్రమే వస్తోంది. నిన్న సాయంత్రం నుంచి శ్రీశైలానికి వరద తగ్గుముఖం పట్టడం ఆరంభమైంది. డ్యాంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులుగా ఉంది. ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొనే సమస్యలను ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జగ్గేపేట మండలం కౌరవరం గ్రామంలో నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ వరకు పంటల బీమా నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున పత్తి, మిర్చి, పసుపు, వరి తదితర పంటలను రైతులు తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ వంటి నీటి పొదుపు పద్ధతులను అన్ని పంటల్లో అనుసరించాలని సూచించారు.

అండర్20 వరల్డ్ అథ్లెటిక్స్లో భారత యువ అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. హైజంప్లో బసంత్, లాంగ్ జంప్లో షానవాజ్ ఖాన్ దేశానికి తొలిసారి పతకాలు అందించారు. రాజస్థాన్కు చెందిన బసంత్ హైజంప్లో రజతం సాధించగా, లాంగ్ జంప్లో షానవాజ్ ఖాన్ 7.84 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత యువ షట్లర్ అస్మితా చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ ఫైనల్లో 14-21, 21-14, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి హాన్ను ఓడించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ ఆలపించిన సూపర్ హిట్ పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 11:10 దాటి 16 సెకండ్లు. విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. వీతివరాజ్ చిన్నబాబు.

ఒకప్పటి హీరోలు అంటే అబ్బా మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, ఇలా స్టార్లు వచ్చేసినాయి. ఇప్పుడు వస్తున్నటువంటి హీరోలు ఎవరు వస్తున్నారు, ఏం సినిమా యాక్ట్ చేస్తున్నారు, అసలు సినిమా మనకి గుర్తుంటుందా లేదా అనే అంశాలు కూడా సందిగ్ధంగా ఉన్నాయి. అయితే ఆల్రెడీ రిలీజ్ అయిన ఒక మూవీ ఉంది, రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సినిమా కబుర్లు కార్యక్రమంలో.

కొరియన్ కనకరాజు ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాకు సంగీతం ఎస్ఎస్ తమన్. సినిమా కథాంశ విషయానికి వస్తే ఆల్రెడీ మన శ్రోతలు కొంతమంది చూసే ఉంటారు. రాయలసీమలోని పెనుకొండకు చెందినటువంటి కనకరాజు అల్లరిగా సరదాగా తిరిగే ఒక మాస్ యువకుడి కథ ఇదన్నమాట. అయితే అతను ఒక కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాక అతని జీవితం ఊహించిన మరపు తిరుగుతోంది. కొరియా నుండి వచ్చిన ఒక రహస్యమైనటువంటి నౌక ద్వారా ఒక కొరియన్ ఆత్మ పెనుకొండకు వచ్చి కనకరాజును ఆవహిస్తుంది. ఆ తర్వాత అతను స్టైలిష్ కొరియన్ గ్యాంగ్స్టర్ లాగా ఎలా మారతాడు అనే అంశం కొంతమంది శ్రోతలు కూడా తెలిసిపోయింది కదా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇంకా చూడని వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సెకండ్ల సమయం చూస్తే 11:20 దాటి 19 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. విశ్వనాథ్ అండ్ సన్స్ రాబోతున్న సినిమా, సూర్య హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు ముచ్చట్లు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నారు కదా. మరి తెలుగు తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.

సినిమాలో ఒక ట్విస్ట్ ఉందండి. సూర్య అభిమానుల కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంది. అదేమిటంటే సూర్య స్వయంగా ఒక అద్భుతమైన పాట కూడా పాడటం జరిగింది. ఈ చిత్రంలో సూర్య సరసన అమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఒక సీనియర్ నటి రాధిక గారు కీలక పాత్ర పోషిస్తున్నారో, మరి అద్భుతంగా ఉండబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు చాలా అసలు ఆనందిస్తారన్నమాట. ఆగిపోయారు కదా, అంటే అక్కడ నేను ఆనందించాను కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. మరి సూర్య నటించిన గజని చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటుండే వినండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో రాబోతున్న సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇరుముడి ఈ నెలలోనే రిలీజ్ కాబోతుంది. మరి ఇక రవితేజ గారు అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నారు. ఇక రవితేజ సరసన ప్రియా భవానీ కథానాయికగా కన్నటిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందో కన్నుల విందు చేయబోతున్న చిత్రం అన్నమాట. ఇప్పుడైతే మనం ఈడియో చిత్రం నుంచి శంకర్ మహాదేవ నాలుగు పిచ్చిన పాట వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

0: చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్టూడియోలో సమయం చూస్తే 11:47 దాటి 1 సెకండ్ నేను చెప్పే లోపల 1 సెకండ్ అయ్యేపోయింది. మీరంతా ఆర్చ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు సినిమా కబర్లు విత్ యువరాజ్ చిన్నబాబు. కబుర్ల కార్యక్రమంలో రాబోతున్న సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ది ప్యారడైజ్ సినిమా, నాని హీరోగా సోనాలి కుల్కర్ణితో కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంగీతం అనిరుద్ రవిచందర్, డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సినిమా.

0: begin keeping in view the condition of the tracks as well as the weather forecasts issued by India Meteorological Department. In China, Shanghai's two airports cancelled more than 1,300 flights and authorities relocated over 3 lakh people in surrounding regions as the country prepared for Typhoon Dolphin. The outer bands of the storm hit northern Taiwan yesterday, including the capital Taipei, bringing rain. Some Taiwanese airlines also cancelled their flights to China. The India Meteorological Department, IMD, has issued an orange alert for heavy to very heavy rainfall over Uttarakhand and Chhattisgarh today. The IMD forecast heavy rainfall over Haryana, Chandigarh, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Bihar, Rajasthan, Jharkhand, Madhya Pradesh and parts of Northeast India today. Indian shuttler Ashmita Chaliha has clinched the Korea Masters 2026, defeating China's Hang Chan Shi in the women's singles final this morning. And that is the end of this news bulletin.
1: Akasavani Vijayawad Kendram.
2: మొత్తు చిత్రానికి మనోజ్ సుజాత ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:10 దాటి 3 సెకన్లు. మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు ఈ విషయం తెలుసా అండి? తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయం అన్న విషయం, ప్రాచీన భారతదేశ ప్రముఖ విద్యాలయ కేంద్రం నలంద, దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించేవారట. ఈ విద్యాలయంలో బౌద్ధం, వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రాలు బోధించేవారట. ఇక్కడ గొప్ప గొప్ప గ్రంథాలయాలు కూడా ఉండేవట కదా. మరి ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి విద్యను అందించింది మన భారతదేశం. కొన్ని వందల ఏళ్ల నాడు పూర్వం రోజుల్లోనే వజ్ర వైఢూర్యాలు, మణుల మాణిక్యాలు, బంగారం, మంచి సుసంపన్నమైన దేశం మనది. ఇంకో విషయం ఏమిటంటే, మనం రోజు కూడా రన్నింగ్ చేయటం వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మరి ఆ విషయం మీకు తెలుసా? గుండె ఆరోగ్యంగా ఉంటుందట, అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి తగ్గి ఉత్సాహం కూడా వస్తుంది. అందుకని ఉదయాన్నే లేవగానే యోగాసనాలు చేయటం, రన్నింగ్ చేయటం, ప్రాక్టీస్ అంటే యోగా ఎక్సర్సైజ్ చేయటం చాలా మంచిది. ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, నిద్ర చక్కగా పడుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ఉదయాన్నే వ్యాయామం చేయటం చాలా మంచిది కదా. మరి దేశ విదేశాల నుంచి మన విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్స్ చదువుకుంటారు కదా, మాస్టర్ చిత్ర నుంచి పాట విందాం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: ఆ 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మాధవ్ ప్రియ హేమేష్ ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం విన్నాను. స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99 చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
2: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
1: मद्रास, कोलकाता, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 న్యాయవాదులు, 10 న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 15 మద్రాస్ హైకోర్టుకు, 8 కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే

కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బి ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్ షీపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్

0: ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నేక్రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

తమ్ముడు చిత్రానికి సునీత రమణ గోగులు ఆలపించిన పాట విన్నారు. మీకు తెలుసా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బాతులు నీటిలో వేగంగా ఈదుతాయి, ఎందుకో తెలుసా? ప్రత్యేకంగా రూపొందిన పొరలాంటి వేళ్ళు వాటికి కలిగి ఉంటాయి కాబట్టి. అంతేకాదండోయ్, బాతు పిల్లలు పుట్టిన కొద్దీ, అంటే పుట్టిన వెంటనే, అంటే కొన్ని గంటల్లోనే నడవటం ఈదటం ప్రారంభిస్తాయట. బాతులు సర్వభక్షకాలు. గడ్డి విత్తనాలు, పురుగులు, చిన్న చిన్ని చేపలు, జల మొక్కలను తింటాయి. ఇక తమ ముక్కుతో నీటిలోని ఆహారాన్ని వడగట్టి తింటాయట.

అభినందన ఆచరానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియో సమీపిస్తే 12:50 దాటి 27 సెకన్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలిసే ప్రోగ్రాం ఇతివరార్జి చిన్నబాబు. సముద్రపు నీరు ఒప్పగాను నదుల నీరు మనం త్రాగడానికి అనువుగాను అంటే తీయగాను ఎందుకు ఉంటాయో తెలుసా? వర్షపు నీరు కొండలు కోనలు రాళ్లపై ప్రవహిస్తూ వాటిలోని ఖనిజాలను కరిగించుకుంటూ ప్రవహిస్తూ వస్తాయి. ఈ ఖనిజాలు నదుల ద్వారా సముద్రంలో చేరతాయి. ఇక నదులు నిరంతరం ప్రవహించడం వలన ఉప్పు ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి ఇలా సముద్రంలోకి వచ్చిన ఉప్పు బయటకు అస్సలు వెళ్ళదు. సముద్రపు నీరు ఎండకు ఆవరైపోతుంది, కానీ ఉప్పు మాత్రం అక్కడే మిగిలిపోతుంది. ఇక లక్షల సంవత్సరాలుగా ఇలా జరగడంతో సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది. అందువలనే సముద్రపు నీరు ఉప్పగా నదుల నీరు తీయగా ఉంటుంది కదా. మరి ఇప్పుడైతే కొండ వీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇచ్చిన పాట.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ.
7: మిల్ల మిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
8: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
9: అంతఃపురంలో అందాల చిలక.
10: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
8: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
10: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
8: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
10: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
11: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
8: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
12: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
13: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
14: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
13: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. థింసా నృత్యం చేస్తున్న మహిళలు ప్రజాప్రతినిధులతో అడుగు కల్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డప్పు చేతపట్టి గిరిజనుల్ని ఉత్సాహపరిచారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలనే ఉద్దేశంతో రేపటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో ఈరోజు ప్రారంభించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి నాస్ సెంటర్ వరకు జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పెమ్మసానితో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అమెరికా తన ప్రవర్తనను మార్చుకునే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ తేల్చెప్పింది. నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తాజాగా డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బెదిరించకూడదని పేర్కొంది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించింది. అయితే ఇరాన్ చేసిన తాజా డిమాండ్లపై అమెరికా ఇంకా స్పందించలేదు. నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ దేశాలు మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో తాజాగా ఈజిప్టు కూడా చేరనున్నట్లు తుర్కీయ విదేశాంగ మంత్రి వెల్లడించారు. అన్ని విషయాల్లో తమ భాగస్వామిగా ఉండే ఆ దేశం మక్కా ఒప్పందంలోనూ చేరుతుందని తెలిపారు. అయితే తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, తమను తాము బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిపై సంతకం చేశామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పలు కాలనీలలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలలో చీరాల సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా అనుమానితులు రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేసి సరైన ధృవపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అండర్20 వరల్డ్ అథ్లెటిక్స్లో భారత యువ అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. హైజంపులో బసంత్, లాంగ్ జంపులో షాన్వాజ్ ఖాన్ దేశానికి తొలిసారి పతకాలు అందించారు. రాజస్థాన్కు చెందిన బసంత్ హైజంపులో రజతం సాధించగా, లాంగ్ జంపులో షాన్వాజ్ ఖాన్ 7.84 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత యువ షట్లర్ అస్మితా చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ను గెలుచుకుంది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ ఫైనల్లో 14-21, 21-14, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి హాజన్పై విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

కబడ్డీ కబడ్డీ చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 1:08 దాటి 32 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ధీరాలో క్విట్ ఇండియా ఉద్యమం విశేషాలను కొన్నింటిని తెలుసుకుందాం. 1942 ఆగస్టు 8 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముంబైలో సమావేశంలో ఒక తీర్మానం చేశారు. అదేమిటి అంటే, 9 ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఉధృతంగా ఈ స్వతంత్ర ఉద్యమం ఊపందుకోవాలని. ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం భారతదేశంపై బ్రిటిష్

0: పక్షపాలనకు ముగింపు పలకాలని డిమాండ్ చేయడం. పంతొమ్మిది వందల 1942 ఆగస్టున ముంబైలోని గాలియర్ ట్యాంక్ మైదానంలో చేసిన తన భారత్ అంటే మన భారతదేశాన్ని విడిచిపోనే ప్రసంగంలో డూ ఆర్ డై అనే పిలుపునిచ్చారండి. భారతదేశం నుండి బ్రిటిష్ వారు క్రమబద్ధంగా వైదొలగాలి అనే డిమాండ్తో దేశవ్యాప్తంగా సామూహిక నిరసన ఉద్యమాన్ని ప్రారంభించబడింది ఆ రోజునే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత ఆలపించిన పాట ఘటోత్కచుడు చిత్రం నుంచి.
1: చుట్టూ మూగిస్తుంటే ఓకే అంటే ఓ ఎస్ అంటూ స్టెప్ స్టెప్ జోడిస్తుంటే మోగించేస్తా బాజా బాజా ఆడించేస్తా ఆజా ఆజా.

పైట జరిత మూడవ ప్రపంచ యుద్ధమే. ఐ బాంబోయ్ డౌట్ ఉంటే రుజువు ఇచ్చేందుకు సిద్ధమే. ఐ యామ్ రెడీ.

0: బీచ్ చిత్రానికి కార్తీక్ చిత్రాల బీచ్ పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. వార్తల వివరాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేసే అవకాశం ఉందని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 50వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని అన్నారు.
2: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకుంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
1: గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 2,500 కోట్ల రూపాయలతో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించిందని గుమ్మడి సంధ్యారాణి వివరిస్తూ,
3: ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్లాలంటే కొద్దన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు, సదుపాయాలు కల్పించాలని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గానీ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు గానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే.
1: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ప్రజాప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు కేంద్రంలో బలమైన నాయకత్వం కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇబ్బందులు కలుగజేస్తున్నప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్న కేంద్ర నాయకత్వం మన భారతదేశం సొంతమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లేస్ హస్తకళాకారులకు అధికారులు నిన్న ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపిణీ చేశారు.

0: నాటక రంగంతో పాటు పద్య నాటకాలు, జానపద కళారూపాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన నాటక అకాడమీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక కళాకారుల పింఛన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు భూమి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక త్వరగా కోలుకోవాలని కోరుతూ విద్యార్థులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దగ్గుపాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 18,74,000 రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మందికి 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె నిన్న కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీటికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. వాతావరణం. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే

అత్యధిక జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణం అని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తెలుగునాడు చిత్రానికి పి శిశుల బృందం ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:37 దాటి 52 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు ధీరా ప్రోగ్రామ్ విత్ యువరాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమ విశేషాలను కొన్నిటిని తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కాబట్టి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. గిరిజనుల హక్కులను కాపాడడానికి వారి సంస్కృతిని మరియు గుర్తింపును గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అడవి బిడ్డల సంస్కృతిని కాపాడుతూ వారి హక్కుల రక్షణ విషయమై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినాన్ని ప్రకటించింది.

ఆదివాసులు ప్రకృతిని దేవుడిగా కొలుస్తారు. వారి సాంప్రదాయాలు ఎంతో పవిత్రమైనవి. వారి సాంప్రదాయాలు ముఖ్యంగా జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి వారి జీవితానికి మూలాలు.

చెట్లను కొండలను పూజిస్తారు, అడవిని తల్లిలా భావిస్తారు, వృక్షాలను జంతువులను రక్షిస్తారు. అంతేకాదండో, గ్రామ దేవతలను భక్తితో కొలుస్తారు, కట్టుబాట్లను తరతరాలుగా పాటిస్తూ ఉంటారు. వారి కాళ్ళలో జీవన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. సాంప్రదాయ నృత్యాలు వాయిద్యాలు ప్రసిద్ధమైనవి. ఇక గిరిజన గోడాలలో ఐక్యత చాలా ఎక్కువగానే ఉంటుంది. ఐకమత్యంతో ఉంటారు, మూలికా వైద్యం ఉపయోగిస్తూ ఉంటారు.

ఇలా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఆదివాసి అనగా అనాదిగా అడవుల్లో కొండల్లో నివసిస్తూ ప్రకృతిని నమ్ముకుని జీవించే మూలవాసులు. వీరు ప్రకృతిని ఆరాధిస్తారని చెప్పాను కదా, వీరి ఆచారాలు చాలా విభిన్నమైనవి. నాట్యాలు, సాంప్రదాయ వస్త్రధారణ, ప్రత్యేక భాషలు వీరి సొంతం. పర్యావరణాన్ని రక్షిస్తూ ఉంటారు, అడవిని నరికివేయకుండా, ప్రకృతికి హాని చేయకుండా సుస్థిరమైన జీవనం సాగిస్తారు మన ఆదివాసులు. అందుకే ఈ రోజున అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, వారి ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణలో గిరిజనుల పాత్రను కొనియాడడం. గ్రామాల్లో మరియు నగరాల్లో ప్రత్యేక సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజున జరుపుకుంటాం మనం. గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకోవడం, ప్రభుత్వ సామాజిక సంస్థల ఆధ్వర్యంలో సాంప్రదాయ నాట్యాలు, వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నాం మనం ఈ రోజున.

0: ಸಂತ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸು ಲಲನವೇ.
1: చాలా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాటి 22 సెకండ్లు. అందరి సందరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ కొంతమంది అయితే వాట్సాప్ చేసేసారు, హాయ్ చిరుబాబు గారు ఎలా ఉన్నారు, బాగున్నారు అంటూ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా, నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు. తర్వాత ఎవరో చూద్దాం, వేటపాలెం నగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వావ్ చిరుబాబు గారికి స్వాగతం అంటున్నారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నాకు భోజనం కట్, చిరుబాబు పాటలే నాకు పంచభక్ష పరమన్నం, నీ పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను సార్, ఇక మొదలు పెట్టండి సార్ మీ ప్రశ్నల సందడి, ఇక సాయంత్రం 4 గంటల వరకు మాకు హుషారుగానే ఉంటుంది, ఎవరు నా జోరును ఆపలేరు అంటున్నారు. ఎవరు ఆపలేరండి, మీరు గట్టి గట్టిగా స్ట్రాంగ్గా అందం ఇందులో చక్కని డ్యాన్స్ వేస్తూ ఉండండి. కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి బొమ్మిరిదేవి లక్ష్మీనారాయణ, ఓకే వీరు కూడా హాయ్ చెప్తున్నారు. కామర్తి శంకర్ రాజులూరు నుంచి హాయ్ అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ముంబడి నుంచి నమస్కారం అండి, సందరి సందరికి స్వాగతం. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునపాడు, చిరుబాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఓకే సందరి సందరికి స్వాగతం అంటున్నారు శాంతినగర్ నుంచి. ఒకే ఒక్కడు మాధవి గారు, ఆంజనేయులు గారు బోధన్ పోచనపల్లి నుండి సందరి సందరికి వెల్కమ్ అంటున్నారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి, విజయ రోజా, శిరీష ఓంకార్, లక్ష్మీ నరసింహ యాదవ్ జీ, సక్కుబాయి బాగున్నారు చిరుబాబు అంటున్నారు, సందేశ అందరికీ స్వాగతం అంటున్నారు. నెక్స్ట్ అశోక్ గన్నవరం, చిరుబాబు నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఇవైతే నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు. సందరి సందరిలో ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ అక్షరాలలో ఒక అక్షరంలో తేనీరు ఉంటుంది, మరో అక్షరంలో వాటర్ నీరు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, ఇంగ్లీష్ అక్షరాలలో ఎక్కువగా వాటర్ ఉన్న అక్షరం ఏది, తర్వాత ఒక అక్షరంలో తేనీరు ఉంటుంది. ఈ అక్షరాలు కనుక తెలిస్తే 0866241414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, సందడే సందడే విత్ యువరాజ్ చిన్నబాబు.
2: బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే చాయ్ మేరా భాయ్. ఈ చాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరు.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్నా
0: ఉంటానండి. నమస్కారం.
2: చిరంజీవి ఆలపించిన పాట విన్నారు కదా. సమయం చేస్తే 2:38 దాడే 51 సెకండ్లు. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్యువర్జే చిన్నబాబు. నేను ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, ఇంగ్లీష్ అక్షరాల్లో ఎక్కువగా వాటర్ ఉన్న అక్షరం ఏది? తేనీరు కూడా ఒక అక్షరంలో ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే చెప్పండి అన్నాను కదా. నేను ప్లే చేసిన పాటలోనే క్లూ ఉందండి కదా. ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు? మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఓకేనండి, గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్ మెర్సి రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్. ఓ నీటి ఏమిటండి ఇది? నీటి అని పెట్టేశారు కాదు, నేను చెప్తాను. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఆహా, డబ్ల్యూ ఎలాగండి?

ఒకే ఒక్కడు గారు, అప్పలరాజు గారు పెడదా జోగారందరావు కాళ్ళించి. ఒకటి రైటే, ఇంకొకటి ఏంటండి, డబ్ల్యూ పెట్టారేంటండి, అప్పలరాజు గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? మీరు వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం పాత పాటలు వేస్తున్నారు. ఆహా, ఈ టైం ఓల్డ్ సాంగ్స్. ఓకే, ఓల్డ్ సాంగ్స్ మీకు, ఓల్డ్ సాంగ్స్తో పాటు న్యూ సాంగ్స్ కూడా వినిపిస్తున్నాను కదండి. లక్ష్మీనారాయణ గారు అనంతపూర్ నుంచి. ఓకేనా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. గోల్డ్తో పాటు వెండి, బంగారం, ఇతడి, రాగి, కొత్త పాట కూడా వస్తున్నాయి కదా. నెక్స్ట్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వేటపాల నగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. ఓ, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనిగళ్ళ గ్రామం నుంచి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఓకే, కుస్మ అంబటి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అదేంటండి, ఎస్ పెట్టారండి. ఆహా, అలా అనుకున్నారు. చిన్నబాబు గారు నమస్తే. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు. సమాధానం, ఇంగ్లీష్ అక్షరాల్లో నీరు ఎక్కువగా ఉండేది, బరువక్షరం తేనీరు ఉండేది. ఆహా, బీనా, వాట్ ఈస్ మీన్ బి ఏంటండి? ఇంకా టైప్ చేస్తున్నారు. మీ ప్రశ్నకు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెబుతారా? ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి. ప్రశ్న ఏంటంటే, ఇంగ్లీష్ అక్షరాల్లో ఒక అక్షరంలో ఎక్కువగా వాటర్ ఉంటుంది, ఒక అక్షరంలో తేనీరు ఉంటుంది. ఆ అక్షరాలు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ చేయండి 0866244814 నెంబర్కు. సాంద్రి సాందరికి స్వాగతం అంటున్నారు. ఎస్ సురేంద్రనాథ్, ఓకే, ఒడిశా నుంచి. ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు జరుపతుల బుచ్చయ్య గారు, తరలపల్లి. ఎస్, హనుమకొండ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. ఆన్సర్ ఎక్కడ? సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ. ఓకే, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అక్షరాలు రైట్. అనంతపురం నుంచి రాధ గారు, అక్షరాలు కూడా రైటే. మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి వీరంతా నరేష్ మెర్సీ వారి కుటుంబ సభ్యులు. ఓహో, బిస్కెట్. బిస్కెట్ ఏంటండి, నేను వాటర్ అన్నాను కదా. నెక్స్ట్ వేటపాలెం నగర్ పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హిమవంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. మీకు ఎక్కడి నుంచి అయినా ఉప్పు అనేది అందిందా అప్పలరాజు గారు? అన్నీ ఉంటుంది. డబ్ల్యూ కాస్త రైట్ ఆన్సర్ అయింది కదా. నెక్స్ట్ గోల్కాందొడ్డి పాతింటి అల్లన్న జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్. కానూరు నుంచి దత్తారావు గారు రైట్ ఆన్సరే పంపించారండి. ఓకే, స్పెషల్ ఆన్సర్ ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటున్నారు. తల్లంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం. మీరు అడిగిన సమాధానం మీ పేరండి. రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ ఫ్యామిలీయా, తల్లంపాడు గ్రామమా? ఓకే, మీ కుటుంబ సభ్యులంతా కూడా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రబిల్లి సీతమ్మలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అర్థమైందండి. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ డబ్ల్యూ పెట్టారేంటండి అబ్దుల్ కలాం గారు పెద్ద పేరు మీ నుంచి. కాదండి, నేను చెప్తా. ఊట్కూర్ నారాయణపేట జిల్లా డి అరుణ, దివ్యబాబు, అజయ్, శృతి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రాజశ్రీ రెడ్డినా, రాజేశ్వర రెడ్డి గారు పంపించారు. వీరు కూడా చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి. ఎక్స్ పెట్టారేంటండి? కాదు, నేను చెప్తాను. ఇంగ్లీష్ లెటర్లో ఎక్కువగా వాటర్ ఉండేది సి. సిలో సముద్రంలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. టీ, ఎస్ టిఓపి, టీ అంటే టీ అనమాట, చాయ్. నేను పాట కూడా వినిపించారు కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. సరదా సరదాగా సాగే సౌందర్య సౌందర్యలో చిరబాబు ఉన్నాడు. మరి చిన్నబాబు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలంటే 0866 0866244888 14 నెంబర్కు వాట్సాప్ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దంశెట్టి సూర్యబాబు. సమాధానం, వాటర్ ఉండేది సీతే, నీటి ఉండేది టీ అంట. అప్పలరాజు గారు, ఓకే, అప్పు ఇచ్చేవాడు.

ఇద్దరు ఒప్పించేవారు మన శ్రోతలు. ఆహా, శ్రోతలే ఒప్పించారు కాబట్టి రైట్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మన హరీష్ చంద్ర జానకిరాజు. రైట్ ఆన్సర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామళ్ళకోట నుండి భాష ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్. మామా చేద్దని స్నేహమాన చేయనిది. రైట్ ఆన్సర్ పంపించారు. టీ అనే అక్షరం అంటున్నారు జరపోతల వచ్చే గారు తరాలపల్లి. ఇక పంపకండి, నేను రివీల్ చేస్తాను. సరదా సరదా సాగే సందడి సాదిలో నేను చిన్నబాబు మరో ప్రశ్నతో రెడీగా ఉన్నాడు. పచ్చని ఇంట్లో ఎర్రని గది, ఆ ఎర్రని గదిలో నల్లని పిల్లలు ఎవరు? ఏమిటి అది అసలు? పచ్చని ఇంట్లో ఎర్రని గది, ఆ గదుల్లో నల్లని పిల్లలు అస్సల ఎవరు? ఏమిటి ఏమిటి అది అసలుకి? ఆన్సర్ తెలిస్తే 0866 2488 14 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? పచ్చని ఇంట్లో ఎర్రని గది, ఆ గదుల్లో నల్లని పిల్లలు కూడా ఉన్నారట, ఎవరు వారు? ఆన్సర్ తెలిసిపోతే 8662481 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై సందరే సందరే వింటున్నారు విత్ యు రాజ్ చిన్నబాబు. చిత్రానికి మనో చిత్రాలు పిచ్చిన పాట.

స్టూడియోలో సంబంధిస్తే 2:51 దాటి 9 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందనీ సందనీ వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. పచ్చని ఇంట్లో ఎర్రని గదులు, ఐ మీన్ ఎర్రని గది, ఆ గదిలో నల్లని పిల్లలు కూడా ఉన్నారు, ఎవరు ఏమిటది? ఆన్సర్స్ అయితే పంపించారు మన శ్రోతలు, చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కళ్ళం గడిపండట. ఆహా, దీనిని ఇలా కూడా అంటారా? సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామచరణ్ హేమ రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు, నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కుసుమంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. హాయ్, ఐఆమ్ శివలీల అంటున్నారు, రామకృష్ణ అంటున్నారు ఫ్రమ్ కంకిపాడు. వీరు కూడా ఆన్సర్. ఆహా, కాదు నేను చెప్తాను. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి చింతకాయట. ఆహా, చింతకాయ, హౌ? చింతకాయ పచ్చగా ఉంటుందా? అది పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటుందండి, పండిన తర్వాత. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం, చింతకాయ అంటున్నారు వీరు. సరే, తర్వాత ఎవరో చూద్దాం. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి ఆశా శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ ఎవరు, అబ్దుల్ కలాం పెద్ద పరిమి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గురిగల్ల గ్రామం నుంచి లక్ష్మి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ అనంతపూర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాదు కాదు, సీతాఫలం అంటున్నారు. ఏమండి పచ్చని ఇంట్లో, అది పచ్చగానే ఉంటుంది, ఎర్రని గది అన్నాను కానీ లోపల తెల్లని గదులు ఉంటాయి అక్కడ. ఓకేనా, ఆన్సర్ ఆలోచించండి. చిన్నబాబు గారు గమ్మత్తైన ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నకు సమాధానం దానిమ్మ పండు లేదా సీతాఫలం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు. రెండు కాదు, నేను చెప్తాను సార్. నెక్స్ట్ ఎవరు పంపించారు, పెడన నుంచి పంపించారండి సుమాని. ఆన్సర్ అంటూ, ఆన్సర్ మీ పేరే అదా? కాదు. నెక్స్ట్ సోలాపూర్ నుంచి రాణి, రాణి పంపించారు, అక్షర పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అశోక్ చక్రవర్తి, వీరు పంపించారు హాయ్ అంటున్నారు, హాయ్ అండి. నెక్స్ట్ ఎవరు, తలగండ నుంచి వైజాగ్ గట రత్నం పంపించారు, ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరే. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బరహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చిలుకూరు నారాయణ అనసూయ ఏమైనా జనగపెట్టించి రైట్ ఆన్సర్. తల్లంపాడు గ్రామం నుంచి మధు ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

నెక్స్ట్ ఎస్ రంగారావు గారు, వెస్ట్ తాంబరం, చెన్నై. రైట్ ఆన్సర్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవారి చరిత్రం, ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, సురేంద్రనాథ్ పంపించారండి వీరు, రైట్ ఆన్సర్ ఒడిశా నుంచి. నెక్స్ట్ నమస్తే ఆర్జే చిరుబాబు గారు, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం, రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మానస రచన ఉదయ్ వీరు కూడా పంపించారండి, రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. చిత్తూరు జిల్లా నుంచి సుబ్బారెడ్డి, శివాజీ నగర్, మదనపల్లి టౌన్ నుంచి అన్నమయ్య జిల్లా, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హిమంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం, శెట్టి సూర్యబాబు, సమాధానం, రైట్ ఆన్సర్. హాయ్ ఇస్మాయిల్ నందికొట్కూరు నుంచి, కరెక్ట్ సమాధానం చెప్తాను చూసుకోండి అంటున్నారు. ఆహా, మీరు పెట్టింది రాంగ్ సమాధానం, తప్పు సార్, పేరు పూర్తిగా చదవండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్.

സമാധാനം റൈറ്റ് ആൻസർ. ഹായ് ఇస్మాయిల్ నందికొట్టుకూరు నుంచి కరెక్ట్ సమాధానం చెప్తాను చూసుకోండి అంటున్నారు. ఆహా, మీరు పెట్టింది రాంగ్ సమాధానం, తప్పు. సార్ పేరు పూర్తిగా చదవండి. రామళ్ళ కోట నుంచి, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ దినేతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. మోసాపేట నగర్, మోసాపేట మహబూబ్ నగర్, రోజా, శిరీష, మెర్సి, విజయ, లక్ష్మీ, నరసింహ, యాదవ్, సక్కుబాయ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. రాజన్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నమస్తే కొల్హాపూర్ నుంచి కురుమూర్తి సీతాఫలం అంటున్నారు, కాదు నేను చెప్తాను. నెక్స్ట్ ఆయచన్ బాబు గారు, మీరు వస్తే మాకు పండగే పండగ అంటున్నారు రమరాజుల నుంచి. ఆహా, పండగ జరుపుకుందాం మరి. నెక్స్ట్ అడి ఎవరు పంపించారు? రాహుల్ శేఖర్ వీరంతా పంపించారు జమ్మపాడు నుంచి. జామపండ మీరు పంపింది, ఊరి పేరు ఎక్కడ మరి? అరిగిడ్డ అక్కడి నుంచి పంపించారు. వీరు ఎవరు? అనంతపురం నాగ త్రివేణి నిక్కిల మణిదీప మొద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. బాగున్నారా అంటున్నారు పులిపాటి వెంకటేష్ గారు. పులిపాటి ఎస్ సత్యవతి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు. ఆహా, థ్యాంక్ యూ. రాంబాబు వీరు కూడా పంపించారండి. రామళ్ళ మానస రచన, ఉదయ్ రాజ్ తేజ్ ఫ్రమ్ దస్ బిలాస్పూర్ నుంచి, బిలాస్పూర్ కాదు ఇది, చిత్తూరు జిల్లా నుంచి పంపించారండి. పోపాయ అంట. నెక్స్ట్ పెడన రామలక్ష్మి కాలం నుంచి నరసన్న శివగంగ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గోల్కాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి ఎస్ దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాభాయ్, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయి, మొత్తిబాయి. చింతపండు ఎలా? చింతపండు ఏంటండి? నేను అడిగింది ఏంటి? పచ్చని ఇంట్లో ఎర్రని కది, కానీ అక్కడ చింతపండు కానీ కాదు. సరే, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలాలి రైట్ ఆన్సర్. మొసాపేట బాబు నగర్ నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు మిరపకాయ అంటున్నారు. అయ్యో ఏమిటండి మిరపకాయ, మిరపెత్తనం తెల్లగా ఉంటుంది కదా. కొల్లిపారి నుంచి మౌలాలి రైట్ ఆన్సర్. అసలేంటంటే పచ్చని ఇంట్లో ఎర్రని గది నల్లని పిల్లలు అన్నారు. పచ్చని ఇంట్లో ఎర్రని గది అంటే పుచ్చకాయ అన్నమాట, వాటర్ మిలాన్. అది రైట్ ఆన్సర్ పంపిన మీకందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరిమణులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని డాక్టర్ కిరణ్ బేడి అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. సమాజంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆర్థిక వ్యవహారాలపై మహిళలకు పట్టు ఉండాలని ఆమె అన్నారు. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మంది బాధితులకు 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడంతో పాటు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకి వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కేవలం 36,237 క్యూసెక్కుల వరద ప్రవాహం మాత్రమే వస్తోంది. డ్యాంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులుగా ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. വിവിധ ഭാരതി FM വാർത്താ മുഖ്യാംശാലతో ഇന്ദിര. ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవనం సాగించే గిరిజనులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగలరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణగా చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆయన ఈరోజు గుంటూరులో హర్ఘర్ తిరంగా కార్యక్రమం

మన ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉన్నారండి. అక్కరపాక నుండి రామ సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. ఆల్రెడీ నేను చెప్పేస్తాను పుచ్చకాయ అని. నెక్స్ట్ సోలాపూర్ సతీష్ రాణి, అక్షర, సంతోష్ కుమార్ వీరంతా, జయకుమార్ రైట్ ఆన్సర్ పంపించారు మహారాష్ట్ర నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి వీళ్ళు పంపారు కదా, అప్పల్ రాజు గారు పేరు టైప్ చేసి రెడీగా ఉంచారు. సరే, సరదా సరదా సాగే సాంద్రే సాంద్రేలో చిన్నబాబు అంటే నేను ఒక పాట ప్లే చేస్తాను. అది మీకు తెలిస్తే చిత్రం పేరు, హీరో పేరు, ఏది తెలిస్తే అది మీరైతే నాకు టైప్ చేసి పంపించండి 8662421 నంబర్కు.

నేనైతే ఒక పాట వినిపించాను, పూర్తి డీటెయిల్డ్గా పంపించారండి యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవారం నుంచి. అప్పలరాజు గారు పెడన జోగనందరావు గారి నుంచి చిత్రం, గానం, నటీనటులు, సంగీతం సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు పూర్తి డీటెయిల్డ్గా. నార్కెట్పల్లి మండలి నెమ్మని గ్రామం నుంచి పూర్ణ వెంకటేశ్వరలత గారు వాటర్ మిలాన్ ఇప్పుడు పంపిస్తున్నారు. ముదునూరు కడప జిల్లా అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, ఆహా రైట్ ఆన్సర్. రాజవరం నుండి జేఎన్ఆర్ రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ఆ పాట గురించి ఏం తెలుసు అంటే అందరికీ తెలిసిపోయింది అనమాట. శ్రీహరి గారు ఆర్టీసీ కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి వారి కుటుంబ సభ్యులు, ఓహో ఆన్సర్ ఇక్కడ పంపించలేదండి. నెక్స్ట్ భాస్కర్ బడిన రైట్ ఆన్సర్. తర్వాత ఓకే పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడు దమ్మపేట నుంచి రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ రత్నం వైజాగ్ వీరు పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమపడి నుంచి చిత్రం పేరు, ఎక్కడ చిత్రం పేరు నేను చెప్తాను మీకు. నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై రైట్ ఆన్సర్.

సార్ అశోక్ గన్నవరం రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కుస్మాంబడి నగర్ నుంచి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గుణిగల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి చంద్రరాధ గారు రైట్ ఆన్సర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా శెట్టి సూరిబాబు గారు ఈ సమాధానం అంటూ రైట్ ఆన్సర్. మోసపాటి నగర్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మిర్సి విజయ, ఓ కిల్లరట ఆహా కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. సినిమా బాబీ సినిమా నుంచి నేను పాట అయితే వినిపించాను, మహేష్ బాబు హీరో. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే నేను ఒక జీకే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎస్, జాగ్రత్తగా వినండి. గబ్బిలము పిరదవసి ఈ గ్రంథాలు రచించిన రచయిత ఎవరు? గబ్బిలము పిరదవసి ఈ గ్రంథాలు రచించిన రచయిత ఎవరు? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఈవెన్ ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి చంద్రాలు మిశ్ర పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 3:16 దాటి 2 సెకండ్లు. కపిలము పేరదౌసి ఈ గ్రంథాలు రచించినటువంటి రచయిత ఎవరు అని అడిగాను, ఎవరు పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగనందరం కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహేష్ బాబు నటించిన బాబీ సినిమా అంటున్న మహమ్మద్ ఎనైతుల భవాని పెడగ్రామ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. మూసాపేటన మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజులరెడ్డి జయన్న రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు పంపించారు పంచంపల్లి నుంచి, బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. కడప జిల్లా ముద్దునూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బస్ నుంచి మురహరేశ్వర జానకి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్ సుజాత రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నందకుమార్ గారు ఎస్ వీరు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఒకటి మిస్ అయింది అందుకని దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఓకే మహాకవి అంటూ ఎస్ రంగారావు పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సరే పంపించారు. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి పంపించారండి రాధిక గారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చిలుకు నారాయణ అనసూయ యమున జనకంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ చంద్రబాబు సార్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు సురేంద్రనాథ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. ఓకే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలంపాలెం ఆలగడ్డ నందేళ్ల దగ్గర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి బ్యాంక్ కాలనీ నుంచి పంపించారండి. ఎస్ రైట్ ఆన్సరే శిరీష గారా రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి సమాధానం రైట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు శ్రీహరి ఆర్టీసీ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి పంపించారు. మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ రోజా ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు అంటూ పంపించారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రీనివాసరెడ్డి గారు ప్రియ రైట్ ఆన్సర్ పంపించారండి. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కూడా రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనతుల భావనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవారి జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ నాకు పంపిన వారందరూ చాలా వరకు రైట్ ఆన్సర్సే పంపించారు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరో పంపించారు చూద్దాం. చివరిగా ఇద్దరున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దేవరపల్లి గోవర్ధనరావు ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మొత్తిబాయి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకెవరో టైప్ చేస్తున్నారు ఎవరో కాదు. సరే నేనైతే ఒక పాట వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పాట మీరు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా, వింటే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే పాట వినిపిస్తాను, చిత్రం పేరు పంపించండి.

వింటున్న ఆ పాట ఏ చిత్రంలోనిది? ఆన్సర్ తెలిస్తే 8662428114 నంబర్కు వాట్సాప్ చేయండి.

సంపదలు బంధాలు ఉన్నా అన్నతో సమం కావులే, అనురాగం నీటితో ఆకాశం వర్షించా పోలవన్.

అసలు ఈ పాట మేము ఎప్పుడు వినలేదు చిరుబాబు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా. నేనైతే ఒక పాట వినిపించారు, ఆ పాట ఏ చిత్రంలో ఉందని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే అసలు ఎవరు కూడా ఆన్సర్ ఏమీ పంపించలేదు అనుకుంటా. చూద్దాం చూద్దాం ఎవరెవరు పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి రాయలసీమ రామన్న చౌదరి అంటే కాదు అందుకోండి ఆన్సర్. తిరుపతులు బుచ్చయ్య గారు తరలపల్లి నుంచి రేడియో సరిగా రావట్లేదండి అని అంటున్నారు. ఈరోజు మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మంచి పాటు వినిపించగలరు అంటున్నారు. ఎవరు మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి వినిపించే ఎక్కువగా మహేష్ బాబు గారి పాటలే కదా వినలేదు అంటున్నారు. ఈ పాట ఎప్పుడు కూడా మాధవి ఆంజనేయులు బోధన పోచనపల్లి నుండి అయ్యప్ప కాలనీ జగిత్యాల నుంచి

ஜாஷுவா வந்து ப்ரீவியஸ் கொஸ்டினுக்கு ரைட் ஆன்சர் பம்பிச்சார் வீரு. அனந்தபுரம் நுஞ்சு ஹவுஸுக்கு போட்டு காலையில நுஞ்சு ரமேஷ் గారు పంపించారు. కాదండి, రాజమండ్రి జయన్న సినిమా పేరు తెలియదు కానీ పాట పాడినవారు ఉదిత్ నారాయణ. నేను అడిగింది ఏమిటి, సినిమా పేరు అడిగారు. ఉదిత్ నారాయణ అందరికి విన్న శ్రోతలందరికీ తెలుసండి. కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమ పాడు. ఆహా, రాంగ్ కాదు, రైట్ ఆన్సర్ కాదు. నరేష్ పెరిసి రాంగ్ ఆన్సర్. వీరంతా కూడా మోసపేట నుంచి పంపించారు. అసలు ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి ఇది వేసవి. వేసవి చూడడానికి ఉదిత్ నారాయణ ఆలపించిన ఫోక్ సాంగ్ అన్నమాట. అయ్యయ్యో, ఎవరికి తెలియని పాట వినిపిస్తే ఎలా చిన్నబాబు, ఎలా తెలుస్తుంది వీళ్ళకి అని అంటావా? ఎప్పుడు వినని పాటలు కొన్ని వందల వేలు కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది కదా. తెలియని పాట వినిపించటం, అది తెలియజేయటం నా పని అనుకుంటున్నాను. శ్రీహరి గారు ఆర్టీసీ గారి నుంచి రాంగ్ ఆన్సర్. రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది మీరే వినండి, మీరే చెప్పండి అట. ఈ సినిమా ఇటలీలో విడుదలైందట, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అబ్బా, రాంగ్ ఆన్సర్ చేసారు. ఆలోచన చేసి మెదడుకు 100 తూట్లు పడ్డాయి సార్ అంటున్నారు. అంత ఇదిగా ఆలోచించుకోండి, నేను చెప్తాను కదా. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు బెంగళూరు నుంచి. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, చెప్పిన తర్వాత అంతకుముందు పంపారా. జర్నీ అంటున్నారు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యబాయి, అజయ్, శృతి. కాదండి, నేను చెప్పేశాను ఆల్రెడీ. కడప జిల్లా అనంతనాగ్, త్రివేణ్, మణిదీప, నిఖిల్. ఆన్సర్ కాదు, నేనైతే చెప్పేశాను, అదైతే వేసవి అని ఉంది ఇందులో. సరే, సరదా సరదాగా సాగే సందరే సందరిలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారంటే 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. నేనైతే ఒక జీకే ప్రశ్న,

జీకే ప్రశ్న అడుగుతాను అన్నారు కదా, ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే జీకే ప్రశ్నకు రెడీగా ఉంటారని. సరే, రక్తంలో ఆక్సిజన్ తీసుకువెళ్ళే పదార్థం ఏది? మన రక్తంలో ఆక్సిజన్ తీసుకువెళ్ళేటటువంటి పదార్థం మీకు తెలుసది? ఆన్సర్ తెలిస్తే వెంటనే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనేమండి, వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. శ్రీనివాస కళ్యాణ్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన వేటూరి గీతం.

రక్తంలోని ఆక్సిజన్ తీసుకువెళ్లే పదార్థం ఏమిటి అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరో చూద్దాం. భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు జవాబు అంటూ, ఏం పంపించలేదు, వారి పేరు మాత్రమే పంపించుకున్నారు. ఆయి చిన్నబాబు శ్రీనివాస కళ్యాణ చిత్రంలో పాట లేకుండా చిన్నబాబు షో ఏంటా అని అనుకుంటున్నా, లెక్క సరిపోయింది ఇప్పుడు అంటున్నారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి గాలి అంటున్నారు. కాదండి, నేను చెప్తాను, ఆక్సిజన్ అంటేనే అక్కడ గాలి. అయితే ఆక్సిజన్ రక్తంలో ఒక పదార్థం తీసుకువెళ్తుంది, అది చెప్తానన్నమాట. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ రామానాగ్ గారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, మోసాపేట మహబూబ్ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నరేష్ వారి కుటుంబ సభ్యులు రాంగ్. చిరబాబు గారు నమస్తే, పేర్ల తర్వాత ప్రశ్న చదివి జవాబు చెప్పడం లేదు. ఇక్కడ నుండి జవాబు చెప్పండి. జవాబు చెప్పట్లేదా? చెబుతున్నాను అనిపించింది. ఎక్కడైనా మిస్ అయిందంటారా? మిస్ అవ్వలేదు అనుకుంటున్నా. రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ విజయవాడ నుంచి నీరజయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మరి అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. గొరగిండ గ్రామం నుంచి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. రంగారావు గారు వెస్ట్ తంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ దినదిల్ల భవనపేట గ్రామం రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం చంద్రహత గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఒడిశా నుంచి పంపించారండి? ఓకే, వీరి పేరైతే గజిబిజ్గా పెట్టారండి. ఓకే, సురేంద్రనాథ్ గారా కింద రాశారు వీరు. మీరు పెట్టింది అక్కడ ఆన్సరా? ఓహో, ఆన్సర్ ఓకే, రైట్ ఆన్సర్.

చూడండి. నెక్స్ట్, చిలుకు నారాయణ అనసూయ జమున జనకబేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ ఫ్యామిలీ ఆన్సర్ రెండు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? శిరీష గారు పంపించారండి రైట్ ఆన్సర్. మీ పేరు శశిరేఖ అండి, సే శిరీష్ అని పంపించారు. ఓకే, మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు రైట్ ఆన్సర్ భీమునిపాడు నుంచి. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసివయ్య ముంతం పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమాంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజెట్ నుంచి మనోహర్ యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ నందన్ కుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు పంపించారు రైట్ ఆన్సర్. బందరు బందరపల్లి నుంచి నెల్లూరు. ఇంతకుముందు నా జవాబు చదవలేదు. తిరుపతి నుంచి ఎస్ సాంబస్ సుబ్బ శర్మయ్య. మీ పేరేంటండి? వెరైటీగా అక్కడ రాంగ్ టైప్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ సుకుమారి విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి మదనూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాని జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. నిన్న మేడం ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి పెద్దపురం శెట్టి సూర్యబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు ఆయిచ్చిన బాబు గారు ఏం భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి రైట్ ఆన్సర్. వీరకనకరావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియపేట నుంచి రైట్ ఆన్సర్. ఇవైతే నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు అండి. ఆన్సర్ ఏమిటి అనేది రివీల్ చేస్తున్నారు. మరొకరు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రామాయి, భవను ప్రకాష్, నవ్య, లక్కీ. రాంగ్ ఆన్సర్. ఏమిటండి ఏమి పెడుతున్నారు మీరు? ఆన్సర్ వచ్చేసి రక్తంలో ఆక్సిజన్ తీసుకువెళ్లే పదార్థం హిమోగ్లోబిన్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను మీకు ఒక పాట పరిచయం చేస్తున్నాను అనే చెప్పాలి, ఎందుకంటే నేను వినిపించబోయే పాట ఏ చిత్రంలోనేది అడుగుతాను కాబట్టి. చిన్నబాబు ఎప్పుడు కూడా ఇలాంటి పాటలు వినిపిస్తాడు అనుకోవద్దు. తెలియని పాట పరిచయం చేయడంలోనే ఉన్నది అనమాట. ఓహో, ఈ పాట కూడా ఉందినదా, మేము ఎప్పుడు వినలేదే అని మీరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ పాట నేనైతే ప్లే చేయబోతున్నాను, మీరు మ్యాక్సిమం చెప్పేస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి చెప్పేస్తారులే.

మాట అయితే విన్నారు, ఎవరెవరు సమాధానాలు పంపించారు అది చూద్దాం. హిమోగ్లోబిన్ అంటున్నారు, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సులోచన కరీంనగర్ నుంచి. ఎట్ల వెంకటరెడ్డి గారు హిమోగ్లోబిన్ అంటూ రైట్ ఆన్సరే మరలా పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్. ఓ అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి. ఏమిటండి కార్తికేయ టూ అంటున్నారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అందుకోండి అండి, ఉప్పు మీకు అందరు అందించే వాళ్ళు ఉన్నారు కదా. పేర్ల తర్వాత ప్రశ్న చదివి, ప్రశ్న చెప్పాను జవాబు కూడా చెప్పాను కదండి. మీ పేరు జరుపతుల బొచ్చయ్య గారు హిమోగ్లోబిన్ అంటున్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. గుర్రం జాషువా గారి పేరు చెప్పడం మర్చిపోయారు అంట. గుర్రం జాషువా అని చెప్పలేదా? పిరదవసి గబ్బలం. ఓకే, అందరికీ తెలిసిందే కదా అని అందరు రైట్ ఆన్సర్ చెప్పారని నేను చెప్పలేక. ఆయచర్బాబు గారు, ఐఎం భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. ద ఆన్సర్ ఈజ్ ప్రేమ ఒక మైకం మూవీలో సాంగ్ అట. రాంగ్, కాదండి, నేను చెప్తాను ఆగండి. నెక్స్ట్ సూపర్ సాంగ్ అంటున్నారు నరేష్ వారి కుటుంబ సభ్యులు. కానీ చిత్రం పేరు చెప్పాలి కదా. చిరబాబు గారు, మీరు అడిగిన సమాధానం శాంతినగర్ నుంచి. ఒకే ఒక్కడు మీరు అడిగిన పాటకు ఆ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో మరియు డాన్స్ మాస్టర్ అడిగినా కానీ చెప్పలేరు ఎవరు కూడా. మర్చిపోయి ఉంటారు. అసలు విన్నారా పాట? ప్రేమ ఒక మైకోట. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు. కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయండి. విజయలక్ష్మి వాయిస్, వాయిస్ సినిమాలో పాట అంటున్నారు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు కాదు, హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ మొంత పెద్దన్న. ప్రేమ ఒక మైకోట. అబ్బా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లంపాడు గ్రామ మధు ప్రసాద్ ఫ్యామిలీ సమాధానం సఖీ అట. అన్నో అప్పలరాజు గారు ఏంటండి టై మళ్ళీ డిలీట్ చేశారు, వెతకండి, అందుకోండి ఉప్పు. ప్రేమ ఒక మైకం కేదరి విరసరాజుల మండలం నుంచి కాదు. దస్తగిరి సంధ్య, ప్రేమ ఒక మైకం. ఎవరిచ్చారండి ఆన్సర్? మీకు అందరు అదే చెప్తున్నారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ముంత పెద్దన్న గురుగంటల నుంచి, అనంతపురం జిల్లా. ఆహా, ప్రేమ ఒక మైకం అంట. అబ్బా, నిజామాబాద్ వీక్లీ బస్ నుంచి మురహరేష్ జానకి రాజు, ప్రేమ ఒక మైకం. అందరూ అదే పంపిస్తున్నారు. మహమ్మద్ దినేతుల భవనపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి. కాదండి, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామన్లు చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, ప్రేమ ఒక మైకం అంటున్నారు. కాదండి, భార్గవి పిల్లి దేవసేన. కాదండి, దేవసేన గారు రాంగ్ ఆన్సర్. అసలు ఒక్కరు కూడా చెప్పలేను. తిరుపతి నుంచి దేవసేన గారు. సరే, ఆన్సర్ ఏమిటి? ఆన్సర్ అయితే నేనే చెప్పేస్తాను, ఎవరో చెప్పలేదు. ఏమిటి చిన్నబాబు గారు, ఎప్పుడు వినలేని పాటలు వినిపిస్తున్నారు? మురహరేష్ జానకి రాజు. సరే, మీరు ఆన్సర్ తెలుసుకొని చెప్తారని నేనైతే అడుగుతున్నాను. ఎవరో ఒక్కరు కూడా సమాధానం అనేది పంపించలేదు. ఆ చిత్రం పేరు నేనే చెప్పేస్తాను,

మంచి ఫాస్ట్ బీట్ ఉన్నటువంటి ఆ పాట ఏ చిత్రం? ఇందుమతి. ఇందుమతి చిత్రంలో ఉంది, 2008లో రిలీజ్ అయిన సినిమా అండి. రైట్ ఆన్సర్ అయితే ఎవరు పంపించలేదు, అందరు రాంగ్ రాంగ్ ఆన్సర్సే పెట్టారు. సరే, నేను ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అయితే అడగడానికి రెడీగా ఉన్నాను, మరి ఆన్సర్ చేయడానికి పదండి. అంతకంటే ముందు ఒక ముగ్గురు శ్రోతలు పంపించారు, ఎవరెవరు చూద్దాం. అప్పలరాజు గారు, వారైతే పేరుని ఊరి పేరుని టైప్ చేసుకుని రెడీగా ఉంచారు, బట్ ప్రీవియస్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ జరిదిన్ శ్రీమారి జరిదిన్ సినిమా పేరు గుర్తుకు రావట్లేదు అంటున్నారు. మోసాపేట మమ్మ ఉన్నక్కడి నుంచి నరేష్ మెరిసి ప్రేమ అంటాం, రాంగ్ ఆన్సర్. సరే, ఇప్పుడైతే నేను ఒక జీకే ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. పూర్వపు రోజుల్లో మన నూనె పోసి ఒత్తి వెలిగించి దీపపు గుడ్లు కిరోసిన్తో వెలిగించేవారు. రానుగాను టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి చెందింది, శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. శాస్త్రవేత్తలు నిరంతరం రేయి పగలు అనకుండా కష్టపడబట్టి అనేక ఆవిష్కరణలు చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేసి చాలా మంచి అధునాతన టెక్నాలజీతో మంచి మంచి వస్తువులు తయారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, విద్యుత్ బల్బు మనకు వచ్చింది కరెంటు కదా, ఈ బల్బ్ని ఎవరు కనిపెట్టారు? ఆ కరెంటు ఒక్కరోజు లేకపోయినా ఒక గంట లేకపోయినా మనకు చిక్కగేస్తుంది కదా, మరి విద్యుత్ బల్బ్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఇండియన్ చిత్రానికి కరీముల్లా ఆలపించినటువంటి పాట అయితే వింటున్నారు. సందర్శనంలో నేను ఒక ప్రశ్న అడిగాను, విద్యుత్ బల్బు కనుగొన్నది ఎవరు? 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి.

సందడి సందడి వింటున్నారు విత్యురా జే చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు, ఆ ప్రశ్నకు జీకే ప్రశ్న, ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయమన్నాను 8662421414 నంబర్కు. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు? అపలరాజు గారు పెడన, జోగానందరావు ఒకళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి రైట్ ఆన్సర్, ఉమ్మడి తూర్పు గోదావరి పెద్దపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం, ఇందుమతి చిత్రంలో ఆ పాటట నేను ఇప్పుడు 3 గంటల 47 నిమిషాలు పంపించారు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ థామస్ విజయవాడ నుంచి నీరజ్ గారు పంపించారు రైట్ ఆన్సర్, వైజాగ్ నుంచి రత్నం గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, రేణుకా గోపిరాజ్ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, మోసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఇస్ శ్రావణి, ఆహా ఎస్ రైట్ ఆన్సర్, భద్రిరాజు పాలెం నుంచి పంపించారు. రాజనూరి జయన్న గారు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి లక్ష్మి రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమనపాడు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, మనిక ఓకే మౌనిక కాదు మల్లికార్జునరావు గారు, అభిరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, కుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, నిజామాబాద్ వీగుల బజార్ నుంచి బ్రహరేశోద జానకిరాజు గారు రైట్ ఆన్సర్, రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. తర్వాత గౌస్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దస్కిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, భీమేశ్వరరావు పేట నుంచి రైట్ ఆన్సర్, మామా జరిదిన స్నేహభాని జరిదిన రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సూపర్ వాయిస్ సూపర్ సాంగ్స్ అట కలవరి గణేష్ తునికిపాడు ఎన్టీఆర్ జిల్లా నుంచి, థ్యాంక్ యూ అండి. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జీ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ ఎరుమెలి సీతామహాలక్ష్మి మామల్లపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వర్గశివయ్య ముంతుపెద్దన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నజీర్ నస్రిన్ ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. చండిక వరలక్ష్మి వాసు ఘంటాలమ్మ పాలెం నుంచి, మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మస్తాన్ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. మీ నోట మా పేర్లు పలకడం మాకు మహాదానందం అంటున్నారు, ఆనందంగా ఉంది. అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి పవన్ కుమార్ భారతి శిరీష తీర్థశ్రీ ధార్మిక్ రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనుసూయ జమున జనగపేట నుంచి రైట్ ఆన్సర్. ఆయచిరబాబు గారు అంటూ పంపించారండి పాపారావుటి నరసాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎస్ నందన్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ రైట్ ఆన్సర్ చెప్పాను కదా. అశోక్ కన్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పంపించారండి బ్యాంక్ కాలనీ నుంచి. ఎవరు, శిరీష గారా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వీరకనకరావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు పంపించారండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారండి రైట్ ఆన్సర్. శ్రీనివాసరెడ్డి ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి. నెక్స్ట్ పాలంపల్లి ఆలగడ్డ నందేల దగ్గర నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నరేష్ మెరిసి మహబూబ్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బందర్ పల్లి నుంచి రైట్ ఆన్సర్ నెల్లూరు. నాగార్జున లక్ష్మీపాడు నుంచి రైట్ ఆన్సర్. మధు వారు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సాయి కుమార్ తామ రైట్ ఆన్సర్. ఐ మీ పేరు సాయి కుమార్ రైట్ ఆన్సర్ పంపించారండి, కాదు కాదు చివరి

0: అనుపర్తి జిల్లా నుంచి సులోచన కరీంనగర్ నుంచి లెటర్ అన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు, ఆయిచర్ బాబు గారు, మీ వాయిస్ డిఫరెంట్గా ఉందండి, స్వీట్ వాయిస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉంటుందండి అంటున్నారు సత్యరెడ్డి ఫ్రమ్ వనపర్తి నుంచి. అవునా అవునా. సరే థామస్ ఆల్వా ఎడిసన్ అతనైతే బల్బ్ను కనుక్కున్నారు. రైట్ ఆన్సర్ బాబరే, మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చివరి ప్రశ్న రెడీగా ఉండండి, పదండి పదండి, నేను చివరి ప్రశ్న అడుగుతున్నాను. రాము పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఇప్పటి రోజుల్లో పెళ్లి చూపులు వెరైటీగా ఉంటున్నాయి కదా, బట్ ఇక్కడ రాము అయితే పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ పెళ్లి చూపుల్లో మరి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎదురు బెదురు కూర్చోబెడతారు కదా పెదరాయిళ్ళు, పెళ్లి చూపులు చూసారుగా. సరే చాలా సినిమాల్లో ఉన్నాయి పెళ్లి చూపులు, బట్ ఇక్కడ రాము పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఎదురుగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు, అంటే రాముని కూర్చోబెట్టారు. మరి రాము ప్రశ్న అడగాలి కదా, అందరూ చూస్తుండగా పెళ్లి కూతురు అయితే సిగ్గుపడుతుంది, వారు చూపు కోరి చూపు చూస్తూ పెళ్లి కొడుకుని చూస్తూనే ఉంటుంది అప్పటి రోజుల్లో, ఇప్పుడు అలా కాదు. సరే అప్పుడు రాము అడిగాడు కాబోయే పెళ్లి కూతుర్ని, నీ పేరు ఏమిటి? ఎస్, ఈ ప్రశ్నకి సమాధానంగా అప్పుడు వెంటనే అసలు ఏమిలా నాకులాగే చురక తిలక చకచక మాట్లాడే పెళ్లి కూతురు ఏమందో తెలుసా, 16, 15, 15, 10, 1 అంది. జాగ్రత్తగా వినండి, ఏమిటి బాబు ఈ అంకెలేమిటి? ఇందులోనే ఉంది మా పేరు, 16, 15, 15, 10, 1 నా పేరే అదండి అని చెప్పింది. ఎంతకీ పెళ్లి కూతురు పేరు ఏమిటో మీకు అర్థమైందా? రాము పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులని అయితే పెళ్లి కూతురు ఎదురుగా కూర్చుంది రాము ఎదురుగా. రాము ప్రశ్నించాడు, నీ పేరేమిటి అని కాస్త సిగ్గుగా తలంచుకొని 16, 15, 15, 10, 1 అని చెప్పేసింది. మరి ఆన్సర్ అంటే ఆమె పేరు ఏమిటో మీరు డీకోడ్ చేసి నాకు వెంటనే పంపండి. వింటనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై చిన్నబాబు అడిగిన చివరి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన్ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను, ఎల్నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొనే సమస్యలను ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో ఈరోజు నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి రైతులు తప్పనిసరిగా అంతర పంటలు వేసుకోవాలని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. రైతులు దిగుబడి ఆధారిత పంటల బీమా మాత్రమే చేసుకోవాలని, అంతర పంటల్లో కూడా పప్పుధాన్యాలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. ఈ విషయాలపై ప్రతి గ్రామంలోనూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గాంధీధామ్లోని గోపాల్పురి పోర్ట్ టౌన్షిప్లో హర్ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్ర పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని, ఐక్యతను నింపింది. ప్రముఖ ఆధ్యాత్మిక సాహిత్యవేత్త, జగద్గురుపీఠం వ్యవస్థాపకులు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య సతజయంతి ఉత్సవాలు దేశ విదేశాల్లో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 11-12 తేదీల్లో విశాఖపట్నంలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. కొరియా మాస్టర్స్ 300 టోర్నీలో భారత యువ షట్లర్ అస్మితా చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. తన కెరీర్లో తొలిసారి బీఎండబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ను సాధించింది. ఇవాళ ఆసన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో 35వ ర్యాంకర్ హాన్ను ఓడించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్టరూపం దాల్చి అమెరికా సుంకాలు విధిస్తే ముడిచమురు ధరలు పెరుగుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేయనున్నారు. నేడు ఆదివాసీలు గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

సందడిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. మరి నేను పెళ్లి చూపులు అన్నాను, నేను పెళ్లి చూపులు అనగానే మీ పెళ్లి చూపులు కూడా మీకు గుర్తొచ్చాయా? ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తాను. రాము పెళ్లి చూపులకి వెళ్ళాడు. మరి పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఎదురుగా కూర్చున్న రాము, నీ పేరేమిటి అని అడిగాడు పెళ్లి కూతురిని. ఆహా, నా పేరు కావాలట. చమత్కారి ఏమ. ఏం చేసింది? 16, 15, 15, 10, 1 అంది. మరి ఆ ప్రశ్న డీకోడ్ చేసి, అంటే ఆమె చెప్పినటువంటి ఆన్సర్ డీకోడ్ చేసి నాకైతే చాలామంది పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వరి నుంచి నాకు ఉప్పు అందింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రెడ్డి గారు మీరు కూడా ఉప్పు అందుకుంటున్నారా ఈ మధ్య? సరే, రైట్ ఆన్సర్ ఎట్టకేలకు కనుక్కున్నారు, అది కంగ్రాచులేషన్స్ అండి. అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్, సూపరు. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ చిన్నబాబు గారు, చండికా వరలక్ష్మి వాసు వీరంత పంపించారు గంటలమ్మ పాలెం నుంచి మచిలీపట్నం, రైట్ ఆన్సర్. ఎలా తెలిసిందండి? వరహరీశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఎవరు? వీక్లీ బజార్ నుంచి. నెక్స్ట్ నరేష్ మెర్సి వీరంత పంపారు, రాంగ్ ఆన్సర్, మోసపేట నుంచి. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా భవాని పెట్టుకు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాషా ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారండి కర్నూలు నుంచి, సూపర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ, ఎస్, వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్. విజయవాడ నుండి నీరాజ్ పూ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నానండి. నెక్స్ట్ కర్నూలు నుంచి పంపించారు తన్వీర్, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. చిరుకున్నారాయణ ఆన్సర్ ఏమైనా జరగబెట్టించి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఎరమిలి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాల నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. భాస్ భీమేశ్వరరావు పేట రైట్ ఆన్సర్. అయ్యప్ప కాలనీ నుంచి జగిత్యాల నుండి పంపించారండి సుజాత. ప్రకాష్, కార్తికేయ, తనాయి, మనీష్, రజిత రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా.

నెక్స్ట్ భారతి తీర్థశ్రీ, వీరు కూడా పంపించారండి. శిరీష ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్. నెక్స్ట్ హనీ విజయ, వీరు కూడా ప్రదీప్ పంపించారు. మీనా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరు. సుకుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ ఆధ్వర్యం నుంచి పంపించారు. ఆయచిన బాబు గారు ఎం భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. బ్యాంకాల నుంచి తిరుపతి బ్యాంకాల నుంచి శిరీష పంపించారండి. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కొండటి శ్రీదుర్గ గారు రాంగ్ ఆన్సర్ కాదు. మామ చిరుదిరి శ్రీకుమారి చిరుదిరి ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి పెద్ద శెట్టి సూరిబాబు గారు సమాధానం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్. దేవకుమారి తోట ఆకుతోటపల్లి నుంచి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నరేష్ కుటుంబ సభ్యులు ముసపేట నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపాలి ఆలగడ్డ నందిరెద్దుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెద్ద ప్రియాట తిరుపతి నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. బహుకాల దర్శనాలు ప్రోగ్రాంలో మీరు ఉంటే ఆ ఊపే వేరు. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ గ్వాలియర్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఈరోజు మీ షో చాలా బాగుంది నరేష్ కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు నా కుమారుడు ధార్మిక్ పేరు చదవలేదు చంద్రబాబు గారు. ధార్మిక్ ధార్మిక్ ఫీల్ అవ్వకు ధార్మిక్, నేను మరలా మరలా చదివాను ధార్మిక్ ఫీల్ అవ్వకు, ఓకేనా. నెక్స్ట్ ఎవరు పంపించారు రైట్ ఆన్సర్, చాలామంది ఎక్కువ మంది రైట్ ఆన్సరే పంపించారండి. ఇంగ్లీష్ లెటర్స్లో 16P 15OO అండ్ మళ్ళీ 15O 10J 1A పూజ పూజ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అనమాట. అలా డీ కోడ్ చేసుకుంటే మనకు పేరు అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అంకయ్య గారు, గడ్డం అంకయ్య గారు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇది ఈనాటి సాందరే సాందరే. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటి 25 సెకండ్లు. మన వివిధాలోకి వెళదామా? వివిధాలోకి వెళ్లే ముందు ఒక పాట ముందుగా విందాం, ఆ తర్వాత వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా, ఆ చిత్రం పేరు చెప్తాను. ముందుగా ఈ పాట వినండి, మురారి చిత్రానికి సూపర్ మన సింగర్స్ పాడిన పాట. జిక్కి గారు, సునీత గారు, సంధ్యా గారు ఆలపించిన సిరివెన్నెల గీతం.

వివిధ కార్యక్రమంలో నేను ఒక సినిమా పేరు చెప్తాను అన్నాను కదా, మహేష్ బాబు నటించిన చిత్రం యువరాజు. ఈ చిత్రం నుంచి మనం పాటలైతే విన్నాం వివిధ ప్రోగ్రాంలో, ఒకే చిత్రంలోని పాటలు ఈ అది కూడా యువరాజు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm talking about the benefits of travel for personal growth. Yes, you heard it right. Correct ga vinnarandi. Travel chesthe personal growth ah telustundi. Anduke antanu. Vintu undandi Vanilla. Hi ga holiday tour plan chestunnara? Deento enni aarogya prayojanalu unnayi telusa? Doora prayanalu aarogyaniki chaala prayojanam ani cheppochu. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇయర్ అండ్ వెకేషన్ ఎలా చేయాలి, సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా, మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా, మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసుని డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారీ కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెప్తుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచన ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు.
దీని వలన మీరు చాలా సామాజిక సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు.

కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను

మార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలామందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలామంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ಇಂದು ಬದನ ಕುಂದರದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన చాలాది సాహిత్యం, సంగీతం బప్పి లహరి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. సంగీతం రమేష్ నాయుడు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనురాధ పాడిన గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. బాలవాణి చిన్నారుల కార్యక్రమం.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో సింగనమల కస్తూరిబాయి గాంధీ విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం బాలవాణి చిన్నారుల కార్యక్రమానికి శ్రోతలకు, చిన్నారులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సింగనమల కస్తూరిబాయి గాంధీ విద్యాలయం విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీనాకుమారి ఒక దేశభక్తి గీతంతో మన ముందుకొస్తుంది. ఆహ్వానిద్దామా?

0: దేశాలలో గొప్పదిరా భారతావని, భారతావని, భారతావని.
1: మీనా కుమారి చక్కగా దేశభక్తి గీతాన్ని ఆలపించింది కదా. ఇప్పుడు వసంత, రాగిణి, ప్రీతి, శ్రావణి, ప్రత్యూష వీరంతా తిరుతిరు జవరాల అనే పాటను పాడుతున్నారు. విందామా మరి.

0: పాట విన్నారు కదా. ఇప్పుడు మంజుల మనకందరికీ ఒక కథ చెప్తుంది, విందాం.
1: అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. కుందేలు కోతి స్నేహంగా ఉండేటివి. అవి ఒకరోజు కుందేలు అవి రెండు కొట్లాడుతూ ఉన్నాయి. అవి ఒకరోజు ఎక్కడికో వెళ్ళిపోయాయి. కుందేలుకు ఒకరోజు ఆకలితో అడవి అంతా ఎదిగింది. కానీ ఎక్కడ ఆహారం దొరక్క ఒక చెట్టు కింద కూర్చుంది. అక్కడ ఇక్కడ చూస్తూ చూస్తూ అయ్యో ఈరోజు ఆకలిగా ఉంది, చాలా ఆహారం ఏమీ లేదు అని భయపడుతుంది. ఎలా ఇప్పుడు అని అంతలక్క దిక్కులు చూసింది. కానీ ఎవరు ఏమీ కనపడలేదు, ఆహారం కనపడలేదు. ఎంతో బాధతో ఒక చెట్టు కింద కూర్చొని కిందకు చూసింది. ఆ చెట్టు కింద 5 కుందేళ్ళు ఉన్నాయి. అబ్బా నాకెంత సంతోషంగా ఉందో ఇప్పుడు వాళ్ళని చూసినందుకు. ఆ కుందేలు దగ్గరికి దిగింది. అప్పుడు చూసిన తరువాత ఆ కుందేలు చేతిలో ఒక్కొక్క చేతిలో 5 కుందేలు దగ్గర ఒక్కొక్క అరటిపండు ఉన్నది. కిందకి వెళ్ళి కోతి ఒక అరటిపండు ఇవ్వవా అని అడిగింది. వాళ్ళందరినీ భంగపోయింది. అప్పుడు ఒక్కొక్క కుందేలు దగ్గరికి పోయి మొదటి కుందేలు దగ్గరికి పోయి అర్ధం అరటిపండు ఇవ్వవా అని అడిగింది. ఇవ్వలేదు. రెండో కుందేలు దగ్గరికి వెళ్ళి అర్ధం అరటిపండు ఇవ్వవా అని అడిగింది. ఇవ్వలేదు. మూడో కుందేలు దగ్గరికి వెళ్ళి కూడా అడిగింది. ఇవ్వలేదు. నాలుగో కుందేలు దగ్గరికి వెళ్ళింది. ఇవ్వలేదు. 5 కుందేలు దగ్గరికి వెళ్ళి కూడా అడిగింది. అన్ని కుందేలు ఇవ్వలేదు. చాలా భంగపోయాయి. భంగపోయిన తర్వాత లాస్ట్లో ప్లీజ్ ఇవ్వండి అని భంగపోయిన తర్వాత అన్ని కుందేలు కలుసుకొని అర్ధం అర్ధం అట్టి పండు ఇచ్చాయి. మొత్తం పండు కలిసి 2.5 పండు ఇచ్చినారు. ఇచ్చిన తరువాత కుందేళ్ళు కోతి అప్పుడు

0: ఏమందంటే, ఒక పండు ఇమ్మంటే ఇవ్వలేదు, అర్ధం పండు ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు. మీరందరూ కలుసుకొని నాకు ఇప్పుడు 2½ పండు ఇచ్చాయి అన్న తరువాత ఆ కుందేలన్నీ 4 ఖర్చుకున్నాయి. ఈ కథకి నీతి ఏమంటే ఒకరికి సహాయం చేయాలి.
1: మంజుల చెప్పిన కథ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎంతో మంచివారు అంటూ మన ముందుకు వస్తున్నారు సాయిలీల, భాగ్య.
2: ఎంతో మంచివారు.

సాయిలీల భాగ్య చక్కగా పాట పాడారు కదా. ఇప్పుడు చూడచెక్కని దేశం అంటూ జి మంజుల దేశభక్తి గీతాన్ని మనందరికీ వినిపిస్తుంది.

శాంతి ధర్మాలకు నిలిచిన నిలయం మన సుందర భారతదేశం. మనమంతా కలిసి ఓ రన్ను నిలపాలి భారత్ సత్యాన్ని.

మంజుల పాడిన దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు వసంత, రాగిణి, ప్రీతి, శ్రావణి, ప్రత్యుష వీరంతా తయ్యం తత్తయ్యం అంటూ పాట పాడుతున్నారు, విందాము.

మంచి పాటను విన్నారు కదా. ఇప్పుడు విజ్ఞానంతోనే వికసించు జగత్తు అంటూ సంధ్య చదువు గురించి ఒక పాట పాడతానంటుంది, ఆహ్వానిద్దాము.

చూడ కంతులు పసరి పూల కాంతులు గాలి తలల పిలుపల సెటి ఏటి అలల మెలుపులు ప్రకృతిలో వను వనువు పసి పిల్లలమ్మబడి ప్రకృతిలో వను వనువు పసి పిల్లలమ్మబడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి

చదువు గురించి చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు వసంత, రాగిణి, ప్రీతి, శ్రావణి, ప్రత్యూష వీరంతా ఒక జానపద గేయం పాడుతానంటున్నారు. విందామా మరి.

0: రాగిణి వసంత పాడిన అన్నమాచార్య కీర్తన విన్నారు. ఇప్పుడు వసంత మన ముందుకు వస్తుంది సన్నజాజి అనే పాట పాడడానికి.
1: సన్నజాజి మల్లె.

పాట చాలా బాగుంది కదా. ఇప్పుడు బడిలో ఆటుందిరా చిన్న అంటున్నారు ప్రీతి ప్రత్యూష.

0: పాడుతూ నవ్వుతూ గెంతుతూ అక్షరాలు నేర్చుకుందాం.
1: ప్రీతి ప్రత్యూష పాడిన పాట విన్నారు. మీరింతవరకు సింగనమల కస్తూరిబాయ్ గాంధీ విద్యాలయం విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఏ హేమంతరాజు, నిర్వహణ శ్రీమతి సి నర్మదా స్పెషల్ ఆఫీసర్, సహకారం ఉపాధ్యాయ బృందం.
2: శ్రోతలు, ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో సింగనమల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

0: ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.
1: చిగురంత తలపు

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఐఐటీలకు వెళ్లాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని,

0: దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే మనం దేశానికి ఏమిస్తున్నామనే ఆలోచన ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ధింసా నృత్యం గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, 2027 డిసెంబర్ నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసులకుంది. మీరుగాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో సమీక్షించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చేపట్టిన హరితవనం కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. జన్మన్ పథకం ద్వారా గిరిజనులకు రహదారులు, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశం కోసం, స్వాభిమానం కోసం ఎంతో మంది ఆదివాసీ నాయకులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. విజయనగరంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజనులకు ఉద్యోగాలను కల్పించేందుకు గాను జీవో నెంబర్ 3ను పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గిరిజనుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించి వారికి ఆ పథకాలు అందించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మంత్రి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ను ముఖ్యమంత్రి ఈరోజు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ఆయన తిలకించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిలో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నషాముక్త్ భారత్ అభియాన్ గోడపత్రికను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, 100 వారాల పాటు కొనసాగే దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హరిహర తిరంగా యాత్రను గుంటూరులో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భావితరాల బావు కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవటం ముఖ్యమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బలమైన నాయకత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని, ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు

సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు. రంగస్థలం శీర్షికన కందుకూరి వీరేశలింగం శాకుంతల నాటకం నుండి రంగస్థల పద్యాలు వినవచ్చు.

రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి పాడిన లలిత గీతాలు. రాత్రి 8:00 రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 8:45 భలే విందు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జోష్ మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.

రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివ పంచాక్షరి నక్షత్రమాల ప్రసారమవుతుంది. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ టి. నాగరాజు.

రేపుదయం 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన మేకపిల్లల పెంపకం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వినవచ్చు. రేపుదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 18వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ మద్దిపట్ల రామశేషయ్య గారి స్వీయ కవితలు వినవచ్చు. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

రేపుదయం 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపుదయం 9 గంటలకు నాన్నకు నమస్కారం శీర్షికన వేదాంతం సత్యనారాయణ శర్మ గారి తమ్ముని కుమారుడు వేదాంతం రాధేశ్యామ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపుదయం 9:30 న్యాయశాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:45 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు ఉదయం 10 గంటల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5 గంటల 30 నిమిషాలకు విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ బి రామాంజనేయులు బృందం వారి చక్క భజనలు వినవచ్చు.

రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. రేపటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఆటా చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన వేటూరి గీతం. సంగీతం హారిస్ జయరాజ్. Go, go, some more, sweet.

0: तर फूक आलो नो ये ठो लावालो जस्ट पकट लेकलो नैना वाह
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO

0: కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందరొచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, మీకోసం
3: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కార్యక్రమంలో తర్వాత పాట. అల్లుడు గారు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన గీతం. సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: ఇట్ ఇస్ ఇండీడ్ టు ప్లెజర్ టు లాంచ్ దిస్ క్యాంపెయిన్ టుడే ఆన్ ది ఆగస్ట్ క్రాంతి దివస్ యాస్ వి కమెమొరేట్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die. On this day, it is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
0: భారత స్వాతంత్ర పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను, ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా

పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయత భావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమెడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడంపైన తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పెడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహం ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్ట్రకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు, క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇప్పటివరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000,000 మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం PMAYU 2.0 కింద 2,09,000 పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే
విన్యాసాలను రేపటి

0: నుంచి 44వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికా దళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని పూకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూజింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకోయాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు రంగస్థలం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో కందుకూరి వీరేశలింగం శాకుంతల నాటకం నుండి రంగస్థల పద్యాలు.

నాటకాంతం సాహిత్యం అన్నారు లాక్షణికులు. సాహిత్య ప్రక్రియలో నాటకానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. దృశ్యరూపకమైన ఈ ప్రక్రియ అభినయ ప్రధానమైనది. మన ప్రాచీన సాహిత్యంలో విశిష్టమైన నాటకాలు వెలిసినాయి. సంస్కృతమున కాళిదాసు శాకుంతలముకున్నంత ఖ్యాతి జగద్విదితమే. ముద్రా రాక్షసము, మృత్యకటికము, ప్రతిమా వంటి నాటకాలు చాలా ప్రసిద్ధమైనవి. నాటకాలలో శాకుంతలం అందులో నాలుగవ అంకం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది.

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన శాకుంతల నాటకాన్ని ఎంతో మంది తెలుగులు అనువదించారు. గేటే అనే జర్మన్ పండితుడు అభిజ్ఞాన శాకుంతలం ఆంగ్లంలో చదివి శాకుంతల సౌందర్యానికి ముగ్ధుడైనాడు. ఆగస్టస్ కాళిదాసుని ఏ కవితో పోల్చదగునో నాకు స్మరించటం లేదన్నాడు. ప్రకృతిలో అంతర్వాహినిగా ఉన్న అందచందాలను అవలోకించి చిత్రింపగల అపూర్వ ప్రజ్ఞ, ఔచిత్యం, ఉదాత్తత, ప్రతిభలు జ్యోతకం చేసే శాకుంతల నాటకాన్ని మూల ప్రభావం చెడకుండా అపూర్వంగా తెలుగులో అనువదించిన వారు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ప్రతి పాత్ర ఎందు, ప్రతి పాట ఎందు, ప్రతి అంకమందు పంతులు గారి ప్రతిభ జ్యోతికమవుతుంది. తెలుగు రంగస్థల మీద దిగ్గజాల వంటి నటులు పాల్గొని ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రసిద్ధ కళాకారులు అలనాడు పాల్గొన్న శాకుంతల నాటకా నుంచి ఒక ఘట్టం వింటారు. ఇందులో ఎడవల్లి సూర్యనారాయణ గారు దుష్యంతుడుగాను, అద్దంకి శ్రీరామూర్తి గారు కణవ మహర్షిగాను, కపిలవాయ రామనాథ శాస్త్రి గారు శారంగరావుడుగాను, శ్రీమతి కాకినాడ సుబ్బులు గారు శాకుంతలగాను, ఇంకా మొదలగు వారు నటించిన ఆ నాటకంలోని ఒక ఘట్టం.

ఈతమోవని సంతత ధూపముల చేత పింతగతిపాటే నౌరాయం తో ఆనందమయ్యే ఈతమోవని కరు కరు.

0: పరిమళము చేత వెదలు తీర హాయి మీరు సురుచిరముగ దోచనౌర సొంపు ధనల సాంతంపునకెం తో ఆనందమయ్యేదవోమణి.
1: ఇదే ఆశ్రమద్వారం లోనికిన్ ధ్వనియదన్.

0: శకుంతల, గురువులకు కాశ్యపులకు నీకంటే వృక్షములే ప్రీతరంబులని నేను అనుకునేదని.
1: ఈమె శరీరమునకు ఈ వలకలనే శోభను తెచ్చుతున్నది.

0: అకాలమైనను ఈ మాధవీలత ఇప్పుడు ఆ మూలమును మొగ్గు తిరిగినది. ఇది ఈ కళ్యాణ సూచకమైన నిమిత్తమని పూజలకు కన్వ మహారుషుల ముఖమున నే వినదానను.
1: ఈయన కులపతియకు కన్న పుత్రిక ఎట్లగును? అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమాయ దార్యమస్యామభిరాచి మే మనః తతాంహి సందేశపదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః.
0: ఈ తపోవనమును రాజుచే రక్షింపబడుతుండా నిన్ను రక్షించడానికి మేమెవరము? దుష్టంత నిన్ను విలువము
1: ఎవడవుడ నీవు ముక్తలవు ఈ తపస్వి గజ్జగల నెసవచ్చితి కావరమున దుర్వినీతుల దండించు దుర్వినెల్ల పౌరవుండెలు.

0: సఖి ఉమ్మిన బాధవులను బెగడంది.
1: చక్కగా తపస్సు వర్ధిల్లుతున్నదా?
0: ఇప్పుడు అతిథిలాభము చే మరింత చక్కగా వర్ధిల్లుతుంది.
2: దేవరవారికి స్వాగతం.
0: తమ శరీరము ఎంత నిమిత్తము తప అనగమన పరిశ్రాంతి పాలు చేయబడినది.
1: ఆశ్రమవాసుల సక్రియానుష్ఠానములు నిర్విఘ్నములుగా నెగడుతుండటం తెలుసుకొన ఈ ధర్మారణ్యమునకు ప్రవేశించిన
0: ఆశ్రమవాసులు ఇప్పుడు కదా రక్షకుని గలవారైరి.
1: కాశ్యపుడు శాశ్వత బ్రహ్మనిష్ఠుడని ప్రసిద్ధి. అట్టి వానికి మీ నెచ్చిని కూతురెట్లయ్యను?
0: దేవా కౌశికుడను రాజరికి ఈమె జనకుడు. కన్నవారి చేవిడుబడిన ఈమెను పెంచుటచే కన్నులను ఈమెకు జనకులే.
1: ఈమె అవివాహితగానే ఉండునా?
2: ఈమెను తగిన వరున తీయవలైనని ఏ ఎప్పుడును తండ్రి సంకల్పం.
3: అనసూయ ఈ అసంబద్ధ ప్రలాపములను ప్రేలు ప్రియం వదకట గౌతంతో ఇప్పుడు వెళుతున్నాను.
2: ఓ శకుంతల, నీవు రెండు చెట్లకు నీళ్లు పోయే అప్పు పడి ఉన్నదానవు. నా రుణము తీర్చి మరీ పోదు గానిరా.
1: ఓ దయామయ్యి, ఈమె రుణమును నేను తీర్చేదను. ఈ ఉంగరమును గైకొనుడు.
0: నీవుడు విమోచనమైనది, ఇక నీవు పోవచ్చు.
3: నేనే స్వతంత్రాలమై నేను
2: ఇంకా నువ్వు వెళ్ళవేమి.
3: నేనేమయూ నీ ఆజ్ఞకు లోబడి ఉండలేదు.
1: ఈమె మీద నాకెట్లున్నదో ఈమెకు నువ్వు నా మీద అట్లే ఉండవచ్చు.
4: ఓహో తపస్సులారా, ఏనుగొక్కటి సంప్రాప్తమైనది, జాగరూకులై ఉండు.
2: దేవా ఇందుకే కలత చెందినారము. పర్ణశాలకు తన అనుజ్ఞయుండు పునర్దర్శనము అభిలషించుతున్నారము.
3: అనసూయ సూది వంటి దర్భ పుడక పాదమును రుచ్చుకున్నది. తెలులారా నా తీర తిరగు వృక్షము యొక్క కొమ్మను చిక్కుకొన్నది. దీనిని తీసుకొని వరకు నిలిచి నన్ను వెంట కొనుకోండు.
5: పోయిన యోజితుడు నను పాసి ఆ పొల తూల మీన నా మది నేట్లు మరతు ఎడితే ఎంగ జాలుదు నింకేటూలగాంకుడు. ఎడితే ఎంగ జాలుదు నింకేటూలగాంకుడు. ఈ ఎంగ నా మణి నేనేటూలగాంకుడు. ఈ ఎంగ నా మణి నేనేటూలగాంకుడు. పోయిన యోజితుడు నను బాసి పోగునప్పుడు ఆ పొలతి వాళ్ళ కనుల చూపులు. ఆహా పొలతి వాళ్ళ కనుల చూపులు. ఆహా పొలతి వాళ్ళ కనుల చూపులు. అయ్యో పోగునప్పుడు ఆ మిగారి బడు సంతాపము. సంతాపము కాదాది నా పాపము. పోయిన యోజితుడు నను బాసి సరసక్తి పలుకులు మంత్రములును గాగ సఖియ చూపులే మంత్రక్షతలు గాగ గాత్రడి క్రియలే యొయ్యారములు గాగ గావించినను మాటు మా

0: వేలా గురుజనంబుల వలని భయం విడువుము.
1: ఆర్య, ఇప్పుడు నన్ను విడువుము. మరల సఖీజనులు గాని అనుమతం పోడసి వచ్చింది.
0: అలాగునని
1: ఇప్పుడు
0: లాలానా అపరిక్షతము కోమలంబులైన క్రొత్త పూజేన భృంగంబు గ్రోలినట్లు నీ అనుగ్రహమున చేసి ఏ

0: తీసుకోవడము? రాత్రి సమీపించుతున్నది.
1: ఓ పౌరవ, సందేహం లేదు. నా దేహస్థితిని తెలుసుకున్నటకై గౌతమ్ ఇటే వచ్చుతున్నది. ఆ కొమ్మల చాడం దాగిందము.
2: మంత్రించిన ఈ దర్భోతకం చేత నీ శరీరము స్వస్థపడును. బిడ్డ పర్ణశాలకు వెళ్ళుదము రమ్ము.

0: ధరంబు వెళ్ళతో మాటికొనుచు అదగింపు మాటలను విహ్వలత చూపి ముగు వంక తిప్పిన కలిగి ముద్దుమోము లేవనెత్తి ముదిడలేకపోయి మనోహరిని నంబాసిపోయే కదా
1: ఓసి అతిథిని పరాహరించుతివిగా ఎవరినో సదేక చీట తోలించుకొనుచు ఎదుటనున్న తపోధను ఎరుగవులను మగుడ తెలిసిన అతడుని మరచుగాక మత్తుడ దక్కపని మాట మరచునట్లు.
2: అయ్యయ్యో, అప్రియమే సంభవించినది. పరధ్యాన్నము చేత శకుంతల పూజార్హులైన ఎవరి ఎడలనో అపరాధము సాధించినది. అడుగో ముక్కుననే కోపముండి దూర్వాస మహర్షి, ఋషిపుంగవా, ఇది ప్రథమగుటను విచారించి నీ బిడ్డ అయిన శకుంతల ఎడగల ఈ ఒక్క అపరాధమును క్షమింపుము.
1: నా వచనం అన్యథా కాకూడదు. అయినను ఆనవాలుగా ఇచ్చిపోయిన ఉంగరము చూపగానే చేప విముక్తి ఎగురు పొమ్ము.
3: అద్య శకుంతలే హృదయం సంస్పృష్టము కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషః.

0: దేవా, ఆశీర్వచనములు కావు ఈ రెండును బిడ్డకు వరములే.
1: కుమారి, ఇప్పుడు బయలుదేరుము. ఏరి శారంగ్రవ శారద్వతులు.
0: దేవా, ఇదిగో వచ్చినారమ్.
1: శారంగ్రవ, నీ చెల్లెలికి దారి చూపుము.
0: అమ్మా, ఈలాగు ఈలాగు.
1: ఓ తపోవన వృక్షములారా, యవత జలం భూమిడగ ఎన్నడు త్రాగదు తాను ఎవరితే ప్రేమ చేసిదు మధు ఇప్పిత భూషణయ్యు యవతే భూమి కొలతననలే.

విధమున ఇక మృదురావమునను ప్రతివచనమిచ్చగామున వన నివాస బంధువర్గములయున్న వసుమతీరుగములు చెగుండు

0: పాపము క్షమించుగాక, పాపము క్షమించుగాక.
1: మంచిది, తమకు నిజముగా పరభార్య అయిన శంఖచేతినే ఇట్లయిదిరేని ఈ యానవారితే తమ సందేహ నివారణ చేశారు.
0: ఇది ఉత్తమపక్షము.
2: తావరేది ఉంగరం లేదు.
3: చక్రావతారములో తీర్థోదములు నొక్కునప్పుడు నీ ఉంగరము జారిపోయేది కాబోలు.
0: ఇందుచేతనే స్త్రీలు సమయోచిత బుద్ధి గల వారని చెప్పుతుంది.
1: మీకు మరి ఒకటి చెప్పేదాను.
0: ఇప్పుడు చెప్పిన వాడిని వినవలయ్య.
1: ఒకనాడు నవమాలిబ నవమాలిక మండపమున లేడికి నీరు చూపునప్పుడు మీ విధువులను అరణ్య సంభవులని మేళమాడినది మరచిరా?
0: ఆహా, స్వకార్య నిర్వహణ నిపుణులైన స్త్రీలు ఈ మొదలైన తేనెలకు మాటలచే భోగపరాయణులను ఆకర్షించును కదా.
1: ఉచితుడా, నీ హృదయానుమానము చేతనే ఇతరులు నట్టి చూస్తున్నావు. పైకి ధర్మ కౌచములు తొడగి గడ్డి గప్పిన నూటి వలిను నన్ను ఎవరు పోలగలరు?
0: ఆహా, కపటము లేని ఎట్లే ఈమె కోపము కనపడుతున్నది.

దూరముగా స్వాంతములోపల తాపమొందుతు కరం రహస్యపు ప్రణయగాథ ఎరుంగగలేని నాపై తరుణి అపార కోపమున సదయు నేత్రముల రజేసి వంకర.

ఈలాగున స్వతంత్రించి బుద్ధి లేని పని చేసినందులకు తాపము అనుభవింపవలసినదే. ఓ రాజా,

0: పొలస కంపును వికార రూపమును కల వీడు నిశ్చయముగా చేపలవాడే. కాని ఈ ఉంగరము వచ్చుటే మనము విచారింపవచ్చు.
1: అట్లయినా మనము వీరిని ఈ ఉంగరముతో రాజుగారి సందర్శనార్థం తీసుకుని వెళదాం కదా.
0: అట్లే అరే పదా పదా.
1: మహాప్రభు ఏలిన వారి ఉంగరం ఈ బెత్తవాణి వద్ద పట్టుకొని దేవరవారి సందర్శనార్థము తెచ్చినారు.
2: ఆహా, ఇప్పుడు కదా అంతయు కెప్తికి వచ్చినది. ఈ ఉంగరము గలను ఈ బెత్తవానికి బహుమానముగా ఇచ్చి పంపిదేయి.
3: తెలుగు గారికి దండాలు బాబు, దండాలు బాబు.
2: ఆహా,

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి పాడిన లలిత గీతాలు

శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు

శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయ గౌరి పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి అమెరికా అమ్మాయి చిత్రం కోసం పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం. సంగీతం జీకే వెంకటేష్.

మీనా. మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉండడమే దానికి సాక్ష్యం. నేను ఈ దేశానికి, తెలుగు సంస్కృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను.

కార్యక్రమంలో తర్వాత పాట మల్లీశ్వరి చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధ్వని కార్యక్రమంలో తర్వాత పాట కన్నె వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం.

ఈరోజు రాత్రి 8:45 భలే విందు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పౌరుల్లో దేశభక్తి భావనను నింపడం, జాతీయ ఐక్యతను చాటడం, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 2022 రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం 5-8 అడుగు పెట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రజాభాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా ఇది రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ ఐక్యత, సాంస్కృతిక ప్రభావాన్ని చాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని హర్ ఘర్ తిరంగా పిలుపునిస్తోంది. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈసారి నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగాకు ప్రత్యేక ప్రాధాన్యత చేకూరింది. దేశ పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3వ నెల జెండా దేశానికి గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించేలా మనలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని వందే మాతరం స్ఫూర్తికి అంకితం చేయడం ఎంతో సంతోషకరమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామంతో అండమాన్ నికోబార్ దీవులకు విడదీయరని చారిత్రక సంబంధం ఉందన్నారు. దేశ స్వేచ్ఛ కోసం మన పోరాట యోధులు ఇక్కడి కారాగారాల్లో చిత్రహింసలను, ఆవేదనను అనుభవించిన పవిత్ర భూమి ఇది అని గుర్తు చేశారు.

0: అందించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసు రక్షక దళానికి అత్యున్నత ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,
1: अंग्रेजों के बनाई हुई दंड संहिता को बदलकर तीन भारतीय न्याय संहिताओं को लागू किया है. ये न्याय संहिताओं की सोच नागरिकों को न्याय दिलाने के लिए केंद्रित, तकनीक सक्षम और समयबद्ध बनाने की है. ये तीनों न्याय संहिताएं टेक्नोलॉजी, टाइमलाइन और ट्रस्ट, ये तीन पिलर पर खड़ी की गई है.
0: అనంతరం హర్ ఘర్ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని వేలాది

0: మంది ప్రజలు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వ్యవహారాలు పనితీరుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ శాఖ కార్యదర్శి ఉన్నతాధికారులతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, నిర్వహణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, విద్యార్థుల సమస్యలపై వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పీఎంఏవైయు 2.0 పథకాల కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125,000 పైగా గృహాలను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 1,00,000 పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని తెలిపింది. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2.09 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర మంజూరు పర్యవేక్షణ కమిటీ సిఎస్ఎంసీ సమావేశంలో గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ పథకం పురోగతిపై ఈరోజు సమీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ పౌరుల రక్షణతో పాటు సోదరీమణుల సౌభాగ్యాన్ని కాపాడేందుకు భారత్ రాజీ పడదనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటిచెప్పిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని బేస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులు, వారి సూత్రధారులను మట్టుబెట్టిన భారత సాయుధ దళాల సాహసాన్ని ఆయన అభినందించారు. భారత్పై కన్నువేసే ధైర్యం చేసిన ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేస్తూ,
1: हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वह किसी हद तक जा सकता है. ऑपरेशन सिंदूर के माध्यम से हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 300 గిగావాట్ల మైలు రాయిని దాటింది. గత నెల 31 నాటికి ఈ ఘనత నమోదైనట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల లక్ష్యంలో ఇది 60% పైగా ఉండడం విశేషం. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 54% పైగా పెరిగిందని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హరిత ఇంధన విప్లవం కేవలం పర్యావరణ పరిరక్షణకి పరిమితం కాకుండా దేశ పారిశ్రామిక ప్రగతికి, ఇంధన స్వావలంబనకు బలమైన పునాదిగా మారుతోందని పేర్కొంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి వారి ప్రతిమను కొనియాడి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఈరోజు మరో 3 పతకాలు గెలుచుకుంది. భారత అథ్లెట్లు వసంత్ కుమార్ మేఘవాల్ రజతం, షాన్వాజ్ ఖాన్ కాంస్య పథకాలతో మెరిశారు. పురుషుల హైజంప్ పోటీల్లో వసంత్ కుమార్ మేఘవాల్ రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల లాంగ్ జంప్ విభాగంలో షాన్వాజ్ ఖాన్ కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నారు. అంతకుముందు జావలిన్ త్రో విభాగంలో ఆశీష్ యాదవ్ రజత పథకం గెలుపొందారు. వాతావరణం. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపటి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఒడిషా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చారిత్రాత్మక నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిని

0: సందర్శించారు. అక్కడున్న పలు చారిత్రక ప్రాంతాలను ఆయన స్వయంగా వీక్షించారు. 1943 డిసెంబర్లో అండమాన్ దీవుల పర్యటన సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విడిది చేసిన భవనాన్ని ఉపరాష్ట్రపతి పరిశీలించారు. అనంతరం అక్కడి సైనిక బ్యారక్లు, గన్ పాయింట్ ప్రాంతం, స్మృతి మ్యూజియంలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దీవుల చరిత్రతో పాటు అభివృద్ధి ప్రణాళికల గురించి అధికారులు ఉపరాష్ట్రపతికి వివరాలను అందించారు. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన డూఆర్డైనీ నాదంతో స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరులంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

పాట విన్నారు. ఇప్పుడు వినండి భలే విందు నాటిక. రచన శ్రీమతి జోష్ మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.

0: ఏమండి ఏమండో బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకున్నారేంటి? లేవండి లేవండి.
1: ఏమిటి పొద్దున్నే లేపుతున్నావు నన్ను? అయ్యయ్యో ఇక నన్ను నిద్ర కూడా పోనివ్వా ఏమిటి? చెప్పు.
2: గొరకపాటు చేసావు కదా,
0: గొరక
2: గొరకతో పాటు నిద్ర.
0: ఆఫీస్కి టైం అయిపోతుంటే ఇంకా నిద్ర ఏంటండి? అయినా ఆఫీసులో నిద్రపోతున్నారుగా, ఇంట్లో కూడా అంత నిద్ర.
2: ఆఫీసులో ఆ టైపిస్ట్ కంప్యూటర్ చప్పుడుకు అసలు నిద్ర పడి చావటం లేదు.
0: ఆ విషయం ఆఫీసర్ కంప్లైంట్ చేయండి.
2: చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన గురువు పెట్టి నిద్రపోతున్నాడు.
0: అయినా నాకు తెలియక అడుగుతాను.
2: నేను నమ్మను, నేను నమ్మనంటే నమ్మను. నువ్వన్నీ తెలిసి అడుగుతావు, సరే అడుగు.
0: సరే గాని మీ ఆఫీసులో టేబుల్స్ పైన అన్ని ఫైల్స్ పెట్టుకుని మీకు నిద్ర ఎలా పడుతుందండి?
2: ఓసి వెర్రి మొహమా, ఆ ఫైల్స్ ఉండబట్టే వాటిని దిండులా ఉంచుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నావు.
0: అలాగా? సరే తలంటుకుందరు రండి.
2: తలంటుకోవాలా? మొన్న నీకు దహి తలంటుకుంది, షాంపు ఖరీదు రూపాయన్నారా తెలుసా?
0: మీ పిసినార్తనం మండిపోను, మన పెళ్లి రోజు కూడా తలంటుకోరా?
2: అవునవును, పెళ్లి రోజు తలంటుకోవాలి కదా. కానీ
0: మీ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే, ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.
2: కానీ మీ ఆడవాళ్ళు శ్రద్ధగా రెండు చెవులతో విని మొత్తం నోటితో వదిలేస్తారు.
3: నేను వచ్చేసాను కిష్టప్పా.
2: తాతబ్బాయి గారా, కొత్తగా ఈ కిష్టప్ప ఏంటండి దరిద్ర పిలుపు?
3: నువ్వు నాకు కిష్టప్పవేనయ్యా, చచ్చి ఏ లోకాన ఉన్నాడో మా కిష్టప్ప అచ్చో నీలాగే ఉండేవాడని ఇవాళే గుర్తుకొచ్చిందయ్యా.
2: ఆయన ఎవరండి, మీ అబ్బాయా?
3: కాదు, మా నౌకరి విధవా. చెల్లెమ్మా ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అమ్మా.
2: ఆహా, పాలు ఇంకా రాలేదండి తాతబ్బాయి గారు.
3: ఆ చూడు బాబు, పాలు వచ్చేంత వరకు కూర్చుంటాను సరేనా?
2: తాతబ్బాయి గారు, మేము ఒట్టి జీతం రాళ్లతో బ్రతికే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాళ్ళం. అటువంటిది మీరు టీకి టిఫిన్కు ఆఖరకు భోజనానికి కూడా వచ్చేసి తేరగా తాగేసి తినేసి వెళ్ళటం న్యాయమేనా?
3: చూడు కిష్టప్ప, గతంలో నువ్వు నీ పెళ్ళం లేచిపోయి వచ్చినప్పుడు నిన్నెవరు ఆదుకున్నారో గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మా నాన్న నిన్ను వదిలేశారు, మీ ఆవిడ అమ్మా నాన్న ఆవిడ వదిలేశారు. అలా లేచిపోయి వచ్చి దిక్కు తెలియక అల్లాడుతున్న మీకు నేను పెద్ద దిక్కయ్యాను.
2: ఏమండవి, కానీ తర్వాత మా మామగారు మా పెళ్ళి ఘనంగా చేశారు కదండి.
3: ఎప్పుడు? లేచిపోయి వచ్చిన తర్వాత. అదేనా నీ లీగల్ రైటు?
2: ఈగలు తోలుకుని మీకు ఈ లీగల్ రైట్స్ ఏమిటో బాబో, కర్మ కర్మ.
0: అన్నయ్య గారు ఇదిగోండి కాఫీ.
3: అబ్బా చెల్లెమ్మా, ఎంత అద్భుతమైన కాఫీ ఇచ్చావమ్మా. నీ ప్రేమానురాగాలు తట్టుకోలేక ఈ అన్నయ్య హృదయం తలడిల్లిపోతుందమ్మా. ఒక్కసారి ఒక్కసారి నన్ను అన్నయ్య అని అరుస్తూ వచ్చి నా గుండెల్ని హత్తుకో చెల్లెమ్మా. రామా.
2: అయ్యా తాతబ్బాయి గారు, మీరు కాఫీ తాగటానికి వచ్చారు, తాగండి వెళ్ళండి. అంతేకాని సినిమాల్లో కనిపించే అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మాత్రం మావిడిపై కురిపించకండి, మహాప్రభో మీకు పుణ్యం ఉంటుంది.
3: అంతేనంటావా? సరే అయితే మళ్ళీ భోజనం టైంకి వచ్చేస్తాను. చెల్లెమ్మతో భోజనం చేయించి రెడీగా ఉంచు, నేను వచ్చి
2: మేస్తారు.
3: కరెక్ట్, వస్తాను. టాటా.
2: బిర్లా. ఒరే తాతిగా, నిన్ను చెత్తకుండీలో పడేసి తొక్క, నా సంసారాన్ని గుళ చేయటానికే పుట్టేవరా నువ్వు.
0: మళ్ళీ భోజనానికి కూడా వచ్చేస్తాడంటండి.
2: బామా, అయితే ఒక ఐడియా.
0: ఏంటండి?
2: చెప్పను. ఆ తాతబ్బాయి గాడు తిండి కోసం ఇంకెప్పుడు మన ఇంటి మొహం చూడకుండా గట్టి పాఠం.

0: నేర్పుతాను.
1: అలాగంటారా? అయితే సరే. యాండి యాండి యాండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా.
0: అవును కదా.
1: ఈరోజు ఈరోజు కోడిని కోసుకుందామండి.
0: అమ్మ కోడి, అసలు కోడికి నిర్వచనం తెలుసా మీకు?
1: మీరు చెప్పండి.
0: కోడి కొక్కర కోకో అని కూస్తే ఆహారమే.
1: ఆహా, కసకసా కోస్తే ఆహారం కూడా.
0: కానీ ఈ కరువు రోజుల్లో కోడి ఖరీదు ఎంతో తెలుసా నీకు?
1: యాండి, మన పెళ్ళై 5 ఏళ్ళు.
0: అవును, 5 ఏళ్ళు అయింది.
1: ఏ పెళ్లి రోజైనా కోడిని కోసుకుని తిన్నావా?
0: అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం పెళ్లి అని మనం చేసిన పొరపాటుకు ఇప్పుడెందుకై పాపం కోడిని బలివ్వటం?
1: మనమేం బలివ్వడం లేదు, కోసుకు తింటున్నాం అంతే. డబ్బులు కూడా మీరేమి ఇవ్వద్దులేండి. పక్కింటి పంకజం ఓ కోడిని ఇస్తా అంది.
0: ఆవిడకి కూడా డబ్బులు ఇవ్వను.
1: ఇవ్వద్దులేండి, ఆవిడ కోడిని ఊరికినే ఇస్తుంది.
0: ఊరికేనా కోడిని? కోడిని ఇచ్చేస్తుందా? ఎవరే ఆ పిచ్చిది?
1: ఆవిడేం పిచ్చిది కాదు, వాళ్ళ స్కూటర్ని రోజు మన వరండాలో పెట్టుకుంటున్నారుగా, అందుకు ప్రతిగా కోడిని ఇస్తుంది.
0: అయితే ఊరికి నేనకో బాకీ తీర్చేస్తుంది అంతే. భామా, జాగ్రత్తగా విను. ఆవిడ కోడి పిల్లలను కానీ రోగంతో ఉన్న కోడిని కానీ మనకిచ్చి తప్పుకుందామని చూడొచ్చు. నువ్వు మాత్రం పెద్ద కోడిని, మంచి జాతి కోడిని, ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని, వింటున్నావా, ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకురా.
1: అబ్బా, ఊరికే ఇచ్చేదానికి కూడా ఇన్ని సెలక్షన్లు ఏమిటండి?
0: ఏ, మనం మాత్రం మనం బంగారం లాంటి స్థలం ఊరికినే ఇవ్వడం లేదు? ఇది అంటే ఇకపోతే కోడిని కోస్తున్నావు కదా, కోడి మాంసం కన్నా కోడి పలావు మిన్నా, అది వండు.
1: ఆహా, కోడి పలావే క్షణంలో వండేస్తాను.
0: సత్య, అయితే ఆ కోడి పలావు తినడానికి వచ్చే ఆ తాతబ్బాయి గాడికి ఇంకెప్పుడు మన ఇంటి వైపు చూడకుండా ఎలా గుణపాఠం నేర్పాలో అలా నేర్పుతాను, చూసుకో. భామా, సత్య భామా,
1: వచ్చారా? రండి రండి.
0: వండావా కోడి పలావు? వండావా?
1: ఎప్పుడో వండేశాను. కాళ్ళు కొడుకు రండి, వడ్డించేస్తాను.
0: తినేది కాళ్ళతో కాదుగా, చేతుల్ని పల్లెల్లో కడిగేస్తానులే.
1: అయ్యో, మీ ఆత్రానికి హద్దు లేకుండా ఉందే.
0: మరేంటి, తినక తినక సంవత్సరాల తర్వాత తింటున్న కోడి పలావు, వడ్డించు వడ్డించు త్వరగా.
1: వడ్డిస్తాను గాని ఇప్పుడు తాతబ్బాయి గారు వస్తారుగా, ఆయనకి వడ్డించమంటారా?
0: నిన్ను 4 వడ్డిస్తే కానీ నీకు బుద్ధిరాది. ఇలాంటప్పుడే తప్పున్నా లేకపోయినా కట్టుకున్న దాన్ని వారానికి 2 సార్లన్నా దులపరించమని మా గురువుగారు అంటుండేవారు.
1: ఎవడండి ఆ చెప్పినవాడు?
0: తొందరపడకు, చీపిరి కట్ల రెట్లు పెరిగిపోయాయి. సత్య, తప్పుకుంటున్నాను, తొందరగా వడ్డించవు ప్లీజ్.
1: అలా రండి దారికి. అన్నట్టు యాండి, ఈరోజు పలావ్ ఎంత బాగా కుదిరిందనుకున్నారు?
0: నిజంగా?
1: నిజం. రుచి చూడమని పక్కింటి పంకజానికి, ఎదురింటి ఎలిజబెత్కు, వెనకింటి వెంకాయమ్మకి పంచొచ్చాను. భలే టేస్ట్గా ఉందని మెచ్చుకున్నారు.
0: దాతృత్వం దొంగల దోచ వండిందంతా అందరికీ పంచేస్తే ఇక మనకేం మిగిలిందే?
1: కొద్దిగా మిగిలిందిలేండి.
0: కొద్దిగానా?
1: వనజ గిరిజ వాళ్ళకు కూడా ఇద్దామనుకున్నానండి.
0: వద్దు వద్దు, ఇంకెవ్వరికి ఇవ్వద్దు. కొద్దిగా మిగిలిన దాన్ని బుద్ధిగా సరిపెట్టుకుంటాను. సరే గాని గుండెకాయది ఉంచావా? అది కూడా పంచేసావా?
1: ఉంచాను గాని తాతబ్బాయి గారిని కూడా రానివ్వండి, టేస్ట్ చూసి పలావ్ ఎలా ఉందో చెప్తారు.
0: ఏమిటి ఏమిటి, బాగా పొగిడించుకుందామనేనా? ఇప్పటికే తబ్బిబ్బాయి దిబ్బరుట్లా తయారయ్యావు. సరే గాని మన ఇంటికేసే తాళం కప్పేది?
1: ఎందుకండి?
0: చెబుతా చెబుతా.
1: ఇదిగోండి.
0: ఇటువో.
1: అయ్యో అయ్యో, ఇంట్లో నన్నుంచి బయట తాళం వేస్తున్నారేంటండి? ఏమండి, మీకేమన్నా పిచ్చెక్కిందా? తలుపు తెరవండి తలుపు తెరవండి.
0: సత్య, నా సత్యభామ.
1: ఇదేంటి, ఇట్నుంచి ఎలా వచ్చారు?
0: పెరటి కూడా దూకొచ్చానులే. ఇప్పుడు ఆ తాతబ్బాయి తిండికి తయారయ్యాడనుకో, బయట తాళం కప్ప, మనం ఇంట్లో లేవనుకొని వెనక్కి తిరిగిపోతాడు. ఎలా ఉంది ఐడియా?
2: నేను వచ్చేసాక ఇష్టప్పా.
0: బయట తాళం వేసిందిగా, లోపలికి ఎలా వచ్చారు?
2: తాళం వేసితివి, గొళ్ళు పెట్టడం మరిచితివయ్యా.

0: అమ్మా చెల్లెమ్మా, ఎక్కడమ్మా భోజనం, ఎక్కడమ్మా?
1: పెడుతుంది పెడుతుంది, పెట్టవే పెట్టు, ఏం చేస్తాం?
0: చెల్లెమ్మా కూర ఏమండేవమ్మా?
1: చింతకాయ తొక్కు.
0: మసాలా వాసన వస్తుంది, ఘుమఘుమలు ఆడిపోతుంది. ఏది కూర? కోడి పులావు. ఈ వాసన మా ఇంటి వరకు పాకి నా ముక్కుకు సోకిందయ్యా, అందుకే ఆవురావురమనుకుంటూ వచ్చేశాను. చెల్లెమ్మా ఏమిటి విశేషం?
2: ఈరోజు మా పెళ్లి రోజు అన్నయ్య గారు.
0: అంటే లేచిపోయి వచ్చిన రోజు, నా లీగల్ రైట్కు పునాది పడిన రోజు. ఇక వడ్డించమ్మా.
1: ఆవిడ వడ్డిస్తుంది కానీ ఏమండి, తమరెళ్ళి కాళ్ళు కొడుకురండి.
0: కాళ్ళతో కాదు కదయ్యా తినేది, పళ్ళెల్లో చేతులు కడిగేసుకుంటానులే.
1: సార్ ఈరోజు మా పెళ్లి రోజండి, మాకు శుభప్రదమైన రోజు. కనీసం ఈరోజైనా మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని భోంచేయండి సార్.
0: సరే ఏం చేస్తాం, హోస్ట్ టేస్ట్ను అనుసరించి ఈ గెస్ట్ పోవాలిగా.
1: భామా ఇప్పుడు ఎలాగోయ్, ఈ శనిగాడు తిండికి తయారయ్యాడే. ఐడియా, శ్రద్ధగా వినం. ఈ తాతిగాడు రాగానే నేను నిన్ను ఏదో మాట అంటాను, నువ్వు కూడా నాకు ఎదురు తిరుగు. అలా గొడవను చిలికి చిలికి గాలివాన చేసి తిట్టుకుంటూ మధ్యలో వచ్చిన వాణ్ణి బాదుదాం. తిట్టుకుంటూ మధ్యలో వచ్చిన వాణ్ణి బాదుదాం, దెబ్బలకు తట్టుకోలేక పారిపోతాడు. ఎలా ఉంది ఐడియా?
2: ఏమండి పాపమండి.
1: పాపం అనుకుంటే మనకు పుట్టబోయే పిల్లా పాపల సంగతి ఏంటి? నువ్వు నోరు మూసుకో.
0: కిష్టప్పా నేను రెడీ. చెల్లెమ్మా గుడ్డించమ్మా. అబ్బా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మా.
1: ఎలుకల మంది ఇమ్మంటారా? తేడా వదిలిపోద్ది.
0: ఎలుకల మంది అంటే కోడి పలావేగా?
1: అవును కోడి పలావే. భామా తాతబ్బాయి గారికి వడ్డించు.
2: అలాగేనండి.
1: అలాగే అంటే మొద్దు మామా, వడ్డించేయమంటే వడ్డించాలి, అంతేగాని అలాగే అంటావా?
2: ఇంకేమనమంటారు, అలా కాదు అనమంటారా?
1: ఏయ్ ఏంటో ఎదురు చెప్పటం, కొట్టానంటే గోప పగులుద్ది.
0: ఇప్పుడు ఆ అమ్మాయి ఏమందా కిష్టప్ప?
1: మీరు ఊరుకోండి, మీకు తెలియదు. మెత్తగా ఉంటే ఈ ఆడవాళ్ళు.
2: ఏంటండి నా గూబ పగులుద్దా? ఎక్కువ మాట్లాడితే మీ దావడ పగులుద్ది.
1: ఏంటి ఎదురు తిరగటం? నిన్ను నిన్ను నిన్ను నిన్ను.
0: అమ్మో అమ్మో కృష్ణమూర్తి, నువ్వు కొట్టిన దెబ్బలు అమ్మాయి అమ్మాయి తప్పకుండా నాకు తగిలిందయ్యా. అబ్బా అమ్మా అబ్బో.
2: ఏమండి నన్నే కొడతారా మిమ్మల్ని?
0: అమ్మా చెల్లమ్మ, నువ్వు మీ ఆయన కొట్టిన దెబ్బ ఆయన తప్పకుండా నాకు తగిలిందమ్మా. అమ్మో అమ్మో అబ్బో అబ్బో అమ్మో.
2: అయ్యో మీరా అన్నయ్య గారు, తప్పుకోండి ఆయన్ని కొట్టాలి.
1: అవును తప్పుకోండి తాతబ్బాయ్ గారు, తప్పుకోండి. దాన్ని తంతే గాని నా కోపం చల్లరదు.
0: అమ్మో అమ్మో అమ్మో అమ్మా కిష్టప్ప. ఓయ్ చెల్లెమ్మ సత్యభామ, మీరిద్దరూ నన్ను మధ్యలో ఉంచి కొట్టుకోవడం అన్యాయం తల్లి. మీరు కొట్టిన దెబ్బలు ఒక్కొక్కటి వీరు పోకుండా అన్ని నాకే తగిలాయమ్మా. ఇక కోడి పొలావు వద్దు, కుక్క పొలావు వద్దు, నన్ను వదిలేయండి అమ్మా. నేను పారిపోతా, పారిపోతే గా నాకు ఈ దెబ్బలు తప్పు తల్లి, వస్తానమ్మా.
1: తాతబ్బాయ్ గారు
2: పారిపోయాడు, పారిపోయారు.
1: భామా ఎలా ఉంది నా సూపర్ డూపర్ యాక్షన్? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు నాకే ఇవ్వచ్చు కదా. నిన్ను నిజంగానే తన్నట్లు నటించి ఆ తాతబ్బాయి గడిని చెత్త కొట్టుడు కొట్టాను. చెత్త కొట్టుడు కొట్టాను.
2: మరి నేను అంతకన్నా ఎక్కువ నటించాను కదండి, ఊర్వశి అవార్డు నాకే ఇవ్వాలి. మీ మీద నిజంగానే తిరగబడి తన్నినట్లు నటించి ఆ తాతబ్బాయి భరతం పట్టాను కదా.
1: ఆహా యాక్షన్!
2: ఓహో యాక్షన్!
1: ఆహా యాక్షన్!
2: ఓహో యాక్షన్!
0: నేను యాక్షనే నోచి.
1: తాతబ్బాయి గారు మీరా?
0: అవును నేనే. మీ ఇద్దరి చేత తన్నులు తిన్నట్టు నటించి పారిపోయినట్లుగా డబుల్ యాక్షన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చానోచి. మీ ఇద్దరికన్నా నాకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలయ్యా. చెల్లెమ్మా కిష్టప్ప, మీ వాలకం చూస్తుంటే మీకు పలావు తినే యోగం కనిపించడం లేదు. మొత్తం నేనే తీసుకుపోయి ఈ పూట వచ్చే పూట జుదుకొని తింటాను అన్నట్టు కస్టమర్స్. వచ్చే పూటకు నేను తిండికి రాను, రేపు వస్తాను. రెడీగా ఉండండి, ఈరోజు నేను కోడి పలావుతో సరిపెట్టుకుంటాను. ఓకే గుడ్ బై టాటా.
3: మీరింతవరకు భలే విందు నాటిక విన్నారు. రచన శ్రీమతి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ కందు.

0: బాలభాస్కర్. ఇందులో తాతబ్బాయి, శ్రీ డివి సుబ్బరాజు, సత్యభామ, శ్రీమతి బిఎన్విడి మహాలక్ష్మి, కృష్ణ, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు భలే విందు నాటిక విన్నారు. రచన శ్రీమతి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: In the spirit of patriotism and national unity, the participants were Ashok Tandon, political analyst, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight. అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి అల్లరి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట నిన్నే పెళ్లాడుతా చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన గీతం సంగీతం సందీప్ చోతా.

కార్యక్రమంలో తర్వాత పాట ఓ పాపాలాలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, కేఎం రాధాకృష్ణన్ పాడిన గీతం. సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట మణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామశాస్త్రి సాహిత్యం సంగీతం శ్రీ
1: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి మణి. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మణి మణి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.